ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 22వ తారీఖు శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే గొప్పవి అన్నారు మదర్ తెరీసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

కమలాజలోచనలోకపతే విజయీభవ వెంకటశీలపతే కమలా

సమజారమపాణాజ వెంకటేశాజ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాజ స్వామి పుష్కరిణీ తటే సమజారమపాణాజ వెంకటేశాజ మంగళం శ్రీమత్సుందర

0: మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు.
1: మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద సమయం. డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం కూడా కొంతవరకు తిరిగి పొందవచ్చు, కానీ ఒకసారి గడిచిన సమయం తిరిగి రాదు. అందుకే సమయపాలన మనిషి జీవితంలో అత్యంత కీలకమైన అంశంగా భావించబడుతుంది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. సమయపాలన అంటే సమయాన్ని వృధా చేయకుండా అవసరమైన పనులకు సరైన సమయంలో ప్రాధాన్యత ఇవ్వటం. ప్రతి పనికి ఒక సమయం కేటాయించి ఆ సమయానికి ఆ పని పూర్తి చేయటం సమయపాలన యొక్క ముఖ్య లక్షణం. ఇది ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, జీవితాన్ని సక్రమంగా నడిపించే నైపుణ్యం కూడా. ప్రతి వ్యక్తి రోజుకు 24 గంటలు సమయమే పొందుతాడు, కానీ అందరూ ఒకే స్థాయిలో విజయాలను సాధించరు. ఎందుకంటే కొంతమంది సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తారు, మరికొంతమంది సమయాన్ని వృధా చేస్తారు. ఉదాహరణకు, ఒక విద్యార్థి తన చదువుకు సరైన సమయం కేటాయిస్తే అతను మంచి ఫలితాలు సాధిస్తాడు, అదే సమయాన్ని వృధా చేస్తే అతడు వెనకబడిపోతాడు. సమయపాలన లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పనులు ఆలస్యం అవుతాయి, ఒత్తిడి పెరుగుతుంది, పనిలో నాణ్యత తగ్గుతుంది, తర్వాత చూస్తాను అనే అలవాటు సమయాన్ని నశింపజేస్తుంది. చివరికి మనం చేయవలసిన పనులు పేరుకుపోయి మనకు భారంగా మారతాయి. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి ఆధునిక కాలంలో సమయపాలన మరింత ముఖ్యమైనది. పోటీ ప్రపంచంలో ప్రతి క్షణం విలువైనది. ఉద్యోగం, చదువు, కుటుంబం మొదలైన వాటిని సమతుల్యంగా నిర్వహించాలంటే సమయపాలన తప్పనిసరి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వారు ఈ పోటీలో వెనకబడిపోతారు. సమయపాలన మనిషి జీవితాన్ని విజయపథంలో నడిపించే ముఖ్యమైన సాధనం. ఇది మనకు క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సమయాన్ని గౌరవించేవారు జీవితాన్ని గౌరవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయపాలనను అలవాటు చేసుకుని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో విజయాన్ని సాధించగలరు. సమయం చాలా విలువైనది, దానిని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత. సమయపాలనే ప్రతి వ్యక్తి విజయానికి మార్గం. అలాంటి సమయాన్ని మనం గుర్తించి గౌరవించి సద్వినియోగం చేసుకుని విజయ తీరాలను చేరుకోవాలని కోరుకుందాం. మన అభివృద్ధికి పూలబాటలు వేసుకుందాం. సమయపాలన తిరుగులేని శక్తి అని సమాజానికి సాటుదాం. సమయపాలన మనలో క్రమశిక్షణ పెంచుతుంది. ఒక వ్యక్తి తన సమయాన్ని నియంత్రించగలిగితే అతను తన జీవితాన్ని కూడా నియంత్రించగలడు. ఉదయం లేవడం నుండి రాత్రి నిద్రపోయే వరకు ఒక పద్ధతిలో జీవించటం సమయపాలనకు ఉదాహరణ. ఇది మనలో బాధ్యతను పెంచుతుంది. సమయపాలన వల్ల మన పనులు సులభంగా పూర్తవుతాయి. పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం వల్ల ఎలాంటి గందరగోళం ఉండదు. ఏ పని ఎప్పుడు చేయాలో స్పష్టంగా తెలుసుకుంటాం. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. సమయపాలనను అలవాటు చేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. మొదటిగా, ప్రతి రోజు ఒక ప్రణాళిక తయారు చేయాలి. ఏ పనులు ముఖ్యమో, ఏవి తక్కువ ప్రాధాన్యత కలవో గుర్తించాలి. ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయాలి. రెండవది, సమయాన్ని వృధా చేసే అలవాటును తగ్గించాలి. మొబైల్ ఫోన్, టీవీ వంటి వాటిని పరిమితంగా ఉపయోగించాలి. మూడవది, నో చెప్పటం నేర్చుకోవాలి. అవసరం లేని మనుషులకు సమయం కేటాయించడం వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కాబట్టి ప్రాధాన్యతను గుర్తించడం చాలా అవసరం. నాలుగవది, చిన్న విరామాలు తీసుకోవడం కూడా ముఖ్యం. నిరంతరం పనిచేస్తే అలసట వస్తుంది, కాబట్టి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. మన చరిత్రలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు సమయపాలనకు ప్రాధాన్యతనిచ్చి విజయాలు సాధించిన వారే. వారు ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావించి ఉపయోగించారు. అందుకే వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం కావాలి.
0: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా

0: డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతు సమాచారం.
2: రేగుపండు మనందరికీ తెలుసు, కానీ అదే పరిమాణంలో ఉండి కాస్త పెద్దగా ఈ మధ్యకాలంలో మార్కెట్లో కనబడుతోంది. అదే యాపిల్ బేర్. ఈ యాపిల్ బేర్ సాగు చేసేందుకు మన తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రైతులు ఆసక్తి చూపుతున్నారు. తైవాన్ యాపిల్గా కూడా పిలిచే యాపిల్ బేర్ను ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తూ ఉన్నారు. ఈ చెట్టుకు ముళ్ళుండవు, కాయలు రేగుపండు కన్నా పెద్దవిగా యాపిల్ పండులాగా ఉంటాయి. ఒక్కో పండు 80 నుండి 120 గ్రాములు ఉంటోంది. చలిని, అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటోంది. సముద్రమట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు భూముల్లో పెరుగుతోంది. గాలిలో తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. మొగ్గంట్ల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 12 అడుగుల ఎడంగా మొక్కలు నాటాలి. 15 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల ఫ్యూరాడాన్ గుళికలు వేసి జూలై నుంచి అక్టోబర్ వరకు నాటుకోవచ్చు. ఎకరాకు 400 నుండి 450 మొక్కలు నాటుకోవచ్చు. ఏటా మార్చి ఏప్రిల్లో కత్తిరింపులు చేయాలి. పూత దశలో ఎక్కువ నీరు పెట్టకూడదు. కత్తిరింపులకు ముందు పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటర్కు, కత్తిరింపుల తరువాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్కు పిచికారీ చేయాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే, పశువుల ఎరువుతో పాటు ఒక్కో మొక్కకు జూన్ జూలైలో 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 15 గ్రాముల పొటాష్, 50 గ్రాముల యూరియాను, అలాగే ఆగస్టు సెప్టెంబర్లో 250 గ్రాముల చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్లు వేయాలి. జనవరి ఫిబ్రవరిలో ఎకరాకు 2 కిలోల చొప్పున 19-19-19 ఎరువును ప్రతి 5 రోజులకు అందించాలి. చెట్టుకు 10-20 కిలోల సేంద్రియ ఎరువు వాడితే దిగుబడి, నాణ్యత పెరుగుతోంది. వర్షాధారంగా పప్పుజాతి, నీటి వసతి కింద కూరగాయలను అంతర పంటలుగా కూడా వేసుకోవచ్చు. సస్యరక్షణ విషయానికి వస్తే, పండు ఈగ నివారణ కోసం కాయ గోళీకాయ దశలో ఉన్నప్పుడు మలాదియాన్ 1 మిల్లీలీటరు నీటికి కలిపి లేదా 5% వేపగింజల కషాయం చల్లాలి. తరువాత కాయలు పక్వానికొచ్చేలోగా 2 సార్లు పిచికారీ చేయాలి. మిథైల్ యూజినాల్, మలాదియాన్ 1:2 నిష్పత్తిలో కలిపిన ఎరను తోటలో ఉంచి రెక్కల పురుగులను నివారించాలి. ఇక బూడిద తెగులు కూడా ఆశిస్తోంది. దీని నివారణ కోసం డైనోకాప్ 1 మిల్లీలీటరు నీటికి లేదా ట్రైడిమార్ఫ్ 1 గ్రాము లీటరు నీటికి లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక దిగుబడి విషయానికి వస్తే, మొగ్గంట్లు నాటిన 8-9 నెలలకు కాపునిస్తాయి. మొదటి సంవత్సరం చెట్టుకు 30-70 కిలోల దాకా, ఆ తరువాత క్రమంగా దిగుబడి పెరుగుతూ ఉంటుంది. నేల రకం, చేసే యాజమాన్యాన్ని బట్టి దిగుబడి పెరుగుతోంది. ఇక మీరు యాపిల్ బేర్ మొక్కలను పొందాలంటే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని ఉద్యాన శాఖ నుంచి కూడా యాపిల్ బేర్ మొక్కలను పొందవచ్చు. ఈ విధంగా సాగు చేసినట్లయితే యాపిల్ బేర్లో మంచి ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది.

0: మీరింతవరకు యాపిల్ బేర్ సాగు వివరాల గురించి తెలుసుకున్నారు.
1: సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 నేలకొండపల్లి రూపకం, 7:40 జిల్లాలో గతవారం సమీక్ష, సమీక్షకులు డి వెంకటేశ్వరరావు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లెకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:45 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 6:43 దాటి 20 సెకండ్లు. 6:40 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ఏ కోడూరు జిల్లా పరిషత్ హైస్కూలు సమీపంలోని ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనకాపల్లి పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్కోటకు చేరుకుని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. విశాఖపట్నం పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతి చేరుకుంటారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన అవకాశాలు అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. లండన్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణతో ఆక్స్ఫోర్డ్ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట యువతకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన నైపుణ్యాభివృద్ది అవకాశాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 84 మంది లబ్దిదారులకు 44 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బీసీలు రాజకీయంలోకి ఎక్కువ రావటం మూలంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు బలపడతారు. ఎన్నికలు అక్టోబర్ లోపల పెట్టాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దాంట్లో ఏ కారణం చేత కూడా బలహీన వర్గాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ ఇచ్చాం. డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు త్వరలో ఇస్తుంది. ఎటువంటి అవకాశం తీసుకోకుండా బలహీన వర్గాలకి రాబోయే ఎన్నికల్లో మేలు చేయాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్ ప్రకటించాం.
0: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. 36 కోట్ల 60 లక్షల రూపాయలతో రేడియోథెరపీ లీనాక్ యంత్రాన్ని ఈ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఇందుకు అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కాకినాడతో పాటు 7 జిల్లాల పరిధిలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే 3 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా అందుబాటులోకి రానుందన్నారు. ఎల్నినో ప్రభావంతో

0: పక్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కొంతమేర నీరు వచ్చిందన్నారు. ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని మంత్రి పేర్కొంటూ,
1: ఇది ఎల్నీఓ ప్రభావం ఉంది, ఇది ప్రకృతిది. ఇప్పుడు ఏ కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల

0: ఇది ఎల్నీఓ ప్రభావం ఉంది, ఇది ప్రకృతిది. ఇప్పుడు ఏ కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో చోట పడుతున్నాయి, ఓ చోట పడడం లేదు. పరిశ్రమలకైనా ఇంకొకరికైనా రైతుల పక్షపాతం ఉండేది మేము. రైతు సోదరులు కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము, ఈ ఎల్నీఓ ప్రభావం ఉందని కూడా మీకు కూడా తెలుసు, ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. క్రీడాభివృద్ధిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈరోజు తోట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడామంత్రుల సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రత, వసతి, రవాణా, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో విశిష్ట నటిగా గుర్తింపు పొందారు. 1931 డిసెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె రేడియో నాటికలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, రోజులు మారాయి, పసుపు కుంకుమ, ఆదర్శం సహా వందలాది తెలుగు సినిమాలలో నటించారు. నంది అవార్డులు, పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునేలా రాష్ట్రంలోని 44,000 చెరువులను సంరక్షించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టి వాటిలో నీటిని నిల్వ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్, రాజేంద్రనగర్లో ఎల్నినో ఎదుర్కొనేందుకు వీబీ జీరాంజీ పథకం సమీకృత వ్యవసాయ కుంటల పాత్రపై నిర్వహించిన కార్యశాలలో మంత్రులు వాకిటి శ్రీహరి, ధనసరి సీతక్కలతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో స్టార్టర్లతో నిరంతరం మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృధా చేయకుండా పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలని మంత్రి అన్నారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1 1 7 8 0 0 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్ లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రుచా ఝా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ పరిష్కారాః తస్య ప్రశాసనస్య కృతే బాధ్యతా న అపితు ప్రతిబద్ధతా దృఢ విశ్వాసశ్చ. తేనోక్తం యత్ ప్రశాసనస్య నీతయః జనకల్యాణపరాః వికాసోన్ముఖాః ప్రగతివర్ధకాశ్చ సంతి. హ్యః సాయంకాలే నవదిల్ల్యాం ఇకానమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యేతత్ మంచం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యత్ తస్య ప్రశాసనేన పరిష్కారేభ్యః స్పష్టా యోజనా నిర్మితా అస్తి. యస్యాం ప్రాథమికతా శాసనస్తరీయ పరిష్కారేభ్యః ప్రదత్తా అస్తి. స ఉక్తవాన్ యత్ దేశస్య భవిష్యం సురక్షితం కర్తుం భారతం నీతి నిర్మాణ స్తరే నవ పరిష్కారాన్ కరోతి.
2: 15 अगस्त को मैंने लाल किले से सप्त धारा की सप्त शक्तियों की बात की है और इसलिए भारत आज पॉलिसी लेवल पर नेक्स्ट जनरेशन रिफॉर्म्स कर रहा है ताकि हमारा फ्यूचर सुरक्षित हो. गवर्नेंस पर रिफॉर्म्स कर रहा है. ईज ऑफ लिविंग के लिए रिफॉर्म्स कर रहा है.
1: प्रधानमंत्री उक्तवान यत् तस्य प्रशासनम् केवलम् नियमेषु परिवर्तनम् न करोति अपितु तेषां नियमानां पृष्ठे विद्यमानायाः सम्पूर्ण दृष्टेः परिवर्तनमपि करोति. सः उक्तवान् यत् पूर्वं नियमसम्बद्धदृष्टिः अनुमतिपर्यन्तं निषिद्धम् इति आसीत् अधुना च प्रशासनं तां दृष्टिं परिवर्त्य निषेधपर्यन्तम् अनुमतम् इति दिशि अग्रेसरति. भारतस्य अध्यक्षतायाम् आयोजितं ब्रिक्स पर्यटनमन्त्रिणाम् उपवेशनं ह्यः जयपुर घोषणापत्रम् सर्वसम्मत्या स्वीकरणेन सम्पन्नम्. एतत् घोषणापत्रं ब्रिक्स सदस्य देशानां मध्ये पर्यटनक्षेत्रे सहयोगं सुदृढीकर्तुं कार्ययोजना प्रददाति. घोषणापत्रे सहयोगस्य प्रमुखक्षेत्राणि निर्दिष्टानि सन्ति. एतेषु पर्यटनक्षेत्रे कृत्रिमबुद्धेः उपयोगः स्थायी पर्यटनपद्धतयः कौशलविकासः अबाधितयात्रायाः सौविध्यानि च सम्मिलितानि सन्ति. उपवेशनस्य अध्यक्षतां केन्द्रीय संस्कृति पर्यटन मंत्री गजेन्द्र सिंह शेखावतः राजस्थानस्य जयपुरे अकरोत्. अनेन सहैव अस्मिन् वर्षे भारतस्य अध्यक्षतायाम् आयोजितस्य ब्रिक्स पर्यटन कार्यसमूहस्य अपि समापनम् अभवत्. केन्द्रीय गृहमंत्री अमित शाहः पुनरुक्तवान् यत् अवैध प्रवासिनां विरुद्धं शून्य सहिष्णुता नीतिः निरन्तरं प्रवर्तिष्यते तथा अवैध प्रवासिनां परिचय निष्कासन निर्वासन सम्बद्धा प्रक्रिया कठोरतया क्रियान्विता भविष्यति. असौ उक्तवान् यत् देशात् प्रत्येकस्य अवैध प्रवासिनः निर्वासनं प्रति प्रशासनस्य प्रतिबद्धता सर्वोच्च प्राथमिकता अस्ति. असौ एतदपि उक्तवान् यत् जनसांख्यिकीय परिवर्तनं पूर्णतया निरोद्धुं प्रयत्नः करिष्यते. गृहमन्त्री ह्यः पश्चिमबंगालस्य सिलीगुड़ी नगरे कावाखाली प्रांगणे भारतीय न्याय संहितायाः विषये षड् दिवसीय अवबोधन प्रदर्शनीम् उद्घाट्य एकां सभां सम्बोधयन् एतत् उक्तवान्. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः आगामि मासस्य पञ्चमदिनांके नवदिल्ल्यां स्थिते विज्ञान भवने 48 विद्यालयीय शिक्षकेभ्यः राष्ट्रिय शिक्षक पुरस्कारान् प्रदास्यति. शिक्षा मन्त्रालयेन संसूचितं यत् विद्यालयीय शिक्षकाणां चयनं जनपदस्तरे राज्यस्तरे तथा राष्ट्रियस्तरे विद्यालय शिक्षा साक्षरता विभागेन त्रिचरणात्मक चयन प्रक्रियया कृतम्. चयनिताः 48 शिक्षकाः 27 राज्येभ्यः 7 केन्द्रशासित प्रदेशेभ्यः अथ केन्द्रप्रशासनस्य 6 संस्थाभ्यः च सन्ति. चयनितेषु 48 शिक्षकेषु 26 पुरुषाः 22 च महिलाः सन्ति. भारतर्तु विज्ञान विभागेन अद्य पूर्व मध्य प्रदेशे प्रचण्डात् अतिप्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति.

0: सम सिक्किम मेघालय नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा राज्येषु सोमवासर पर्यन्तं प्रचंड वृष्टेः संभावना वर्तते। अद्य दिल्ली पंजाब हरियाणा बिहार छत्तीसगढ़ पूर्वोत्तर प्रदेश ओडिशा उत्तराखंड हिमालयीय प्रदेशानां केषुचित् भागेषु अपि समान स्थितेः संभावना वर्तते इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ
2: आकाशवाणी श्री एस पुरुषोत्तम अंदिंचिन మాబూబాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు.
3: వెనుకబడిన కొత్తగూడ గంగారం మండలాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించామని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. కొత్తగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు మండలాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామని తెలిపారు. సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీనాయక్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి శిరీష తెలిపారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించాలని, పుట్టినప్పటి నుంచి మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వటం అత్యంత ముఖ్యమని ఆమె చెప్పారు. తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే గుణాలు సమృద్దిగా ఉంటాయని తెలిపారు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం అందిస్తూ 2 ఏళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ తెలిపారు. మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 19.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, త్వరలోని ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆంగ్ల భాషలో సమర్థవంతమైన బోధన అందించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయ బోధన పద్ధతులకు బదులుగా విద్యార్థి కేంద్రిత ఆలోచనాత్మక సృజనాత్మక బోధనా విధానాలను తరగతి గదుల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, అనుభవాత్మక బోధన, సమగ్ర మూల్యాంకన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గతంలో ఉన్న 555 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 16 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 571కి చేరింది. తాజా ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 436956 మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 215467 మంది పురుషులు, 221450 మంది మహిళలు, 39 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 11425 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ముసాయిదా జాబితాను పరిశీలించి తమ వివరాల్లో ఏవైనా మార్పులు లేదా తప్పులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే 6 తడి పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ సూచించారు.
2: శ్రీ ఎస్ పురుషోత్తం అందించిన మహబూబాబాద్ జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమని. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జ్వాలి, గాయత్రి గోపీచంద్ ఈ రోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. సంస్కరణలు తన ప్రభుత్వానికి ఎలాంటి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢమైన విశ్వాసానికి సంకేతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ విధానాలు ప్రజల అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ఆయన చెప్పారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను, భవిష్య ప్రణాళికను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
2: हमने रिफॉर्म्स को लेकर एक क्लियर रोड मैप बनाया. इस रोड मैप की प्रमुख दिशा रही है गवर्नेंस लेवल के रिफॉर्म्स हो. इसके लिए आज 21वीं सदी के भारत में हम सिर्फ रेगुलेशन नहीं बदल रहे, हम रेगुलेशन की पूरी फिलॉसफी बदल रहे हैं.
1: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందని ప్రధానమంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రస్తావించారు. గతంలో నిబంధనల పట్ల అనుమతించేంత వరకు నిషేధించింది అనే దృక్పథం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం ఆ దృక్పథాన్ని మార్చి నిషేధించబడింది మినహా అన్ని అనుమతించినవే అనే విధానం వైపు పయనిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలాగా వారిని కొరతలోనే ఉంచడమే గత పాలకుల విధానమని ప్రధానమంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగం కారణమైందని, అయితే తమ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ నమూనాతో కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం గురించి కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, వనరుల ఆయుధీకరణ, పెరుగుతున్న అపనమ్మకం కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచం భారత్ను అభివృద్ధికి ఒక కేంద్రంగా చూస్తోందని ఆయన చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా అంచనా వేస్తోందని మోదీ చెప్పారు. దేశ అభివృద్ధికి ఊపునిచ్చే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన చెబుతూ, ఇటీవలి ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థలు, దేశాల మధ్య పరస్పర అనుసంధానాన్ని ప్రత్యక్షంగా చూపాయని ఆయన చెప్పారు. సామూహిక ప్రగతి స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెబుతూ, దేశంలో G20 అధ్యక్ష స్థానంలో ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే నినాదంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. పౌరుల అవసరాలు, దేశ అభివృద్ది ప్రాధాన్యతలను కేంద్ర బిందువుగా ఉంచుకుని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని కూడా మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోపు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం 1129 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళం, సశస్త్ర సీమా బలకు అందజేశాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారిని ఇందుకు గాను ఆయన ప్రశంసించారు. సరిహద్దు కంచెకు అవసరమైన భూమి కోసం చేసిన అభ్యర్థన 2014 నుండి పెండింగ్ లో ఉందని, పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి ప్రాంతంలోని రాణిడంగాలో ఉన్న సశస్త్ర సీమా బల్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అమిత్ షా తెలియజేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి, జాతీయ భద్రతను పరిరక్షించేందుకు సరిహద్దు కంచెను పూర్తి చేయడం చాలా కీలకమని

0: కేంద్రం మంత్రన్నారు. అక్రమ వలసల పట్ల ప్రభుత్వం తన జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరుగుతాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం ఈరోజు జరగనుండగా క్రీడా మంత్రుల సమావేశం రేపు జరుగుతుంది. ఈ సమావేశాలకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహిస్తారు. అలాగే యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. యువజన అభివృద్ది, సాధికారతలో సమాజాన్ని బలోపేతం చేయడంపై యువజన మంత్రుల సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుందని, విద్య నైపుణ్య అభివృద్ది, పారిశ్రామిక స్ఫూర్తి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్దిపై చర్చలు జరుగుతాయని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా ఉన్న డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉంచేందుకు, ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయలు కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరిగాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ MPMS ను ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో గత నెలలో కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలియజేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉత్పత్తి స్థాయిని పెంచడం, మొబైల్ తయారీ సప్లై చైన్ బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి ధీటుగా భారత మొబైల్ తయారీ రంగాన్ని మలిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ మొబైల్ బ్రాండ్లను అభివృద్ది చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది. MPMS లో 2 లక్ష్యాలను నిర్దేశించారు. అందులో మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహకాలు అందించడం, భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం ఉన్నాయి. న్యూఢిల్లీలో మీడియాతో ఈ విషయం తెలియజేస్తూ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని, భారతీయ యాజమాన్యంలోని మొబైల్ బ్రాండ్లు మేధో సంపత్తి డిజైన్ అభివృద్దికి ఈ పథకం గణనీయంగా ఊపునిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: Mobile phone production cumulative, which was about 22 lakh crore, will be doubling in this period. It will go up to 40 lakh crore. That's a big thing. And as you know, last year smartphone as a category, as a product, was the largest exported item out of India. That position will be retained, that position will be further strengthened. Electronics manufacturing became the third largest category. That will also get sustained now with all these initiatives.
0: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేశారు. ఢాకాలోని బంగభవన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ ఉప స్పీకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బీఎన్పీ సీనియర్ నాయకుడైన ఆలంగీర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. అధ్యక్ష ఎన్నికలో 255 ఓట్లు లభించడంతో ఆయన ఎన్నికలో గెలుపొందారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్ మ్యాచ్లో టాప్ సీడ్ ల్యూ షెంగ్షు టాన్నింగ్ చైనా క్రీడాకారులతో తలపడతారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఈ మ్యాచ్ జరుగుతుంది. నిన్న జరిగిన సెమీఫైనల్స్లో భారతీయ జోడీ చైనాకు చెందిన ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్స్ కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా

0: సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: నేలకొండపల్లి రూపక, రచన శ్రీ ఎం దిలావర్, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, వ్యాఖ్యానం కుమారి షేక్ మస్తాన్బి, శ్రీ మురళీకృష్ణ. ఇందులో శ్రీ ఆముదాల సంజీవరావు, శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి, కుమారి శిష్లా శారదా పాల్గొంటున్నారు. నేలకొండపల్లి రూపకం.

0: ఈ గోదావరి తరంగాలపై కెరటాలుగా తేలివస్తున్న శ్రీరామ నామామృతం మన హృదయాలలో తుణికిసలాడుతున్నది కదూ.
1: అవును, సర్వకలుషహరమైన ఆ దివ్యనామం విన్నంతనే మనసు భక్తిభావంతో వివశమవుతున్నది. శ్రీరామచంద్రుని పవిత్ర చరణాలమరుల నీరాజనాలర్పిస్తూ భక్తి పరవశంతో పరవళ్ళు తొక్కే ఈ గోదావరి గలగలలు స్వర్గధామం చేరుకునే మార్గంలో భవసాగరం మీద భక్తివారధి నిర్మించినట్లు గోదావరి ఉత్తుంగ తరంగాలపై నిశ్చలంగా నిల్చుని ఉన్న వంతెన ఆధ్యాత్మికతను గర్భీకరించుకుని అనంతంగా పరుచుకున్న వినీల ఆకాశం
0: ఎలా ఉందో నేను చెప్పనా? రమణీయ దృశ్య కావ్యంలా భాసిస్తోంది.
1: బాగా చెప్పావు.
0: గోదావరి క్షీరధారలతో అభిషిక్తమై భవబంధాలను పటాపంచలు చేసేందుకు జగతికి అభయమిస్తున్నట్టు ఆకాశంలో నిటారుగా శిఖరమెత్తుకుని చిద్విలాసంగా దర్శనమిస్తున్న భద్రాద్రిని చూస్తుంటే హృదయం భక్తి పారవశ్యంతో అంజలి ఘటిస్తున్నది.
1: పరమ పావనమైన ఈ భద్రాచల క్షేత్రాన్ని దర్శిస్తుంటే రఘురాముని కోసం తన సర్వస్వాన్ని ధారపూసిన భక్త శిఖామణి రామదాసు జ్ఞాపకాలు మనసును పెనవేసుకుంటున్నాయి.
0: రామదాసు స్మృతి పథంలో మెదలగానే

0: ఒక ఆర్ద్రత, ఒక ఆత్మీయత, ఒక పవిత్రత గుండెల్ని చెమ్మగిల్ల చేస్తున్నాయి. ఆ పరమ భాగవతోత్తమని జన్మతో పునీతమైన నేలకొండపల్లి లీలగా మనసులో మెదులుతున్నది. నిజంగా రామదాసు చరితార్థుడు.
1: రామదాసు అసలు పేరు గోపన్న, ఇంటి పేరు కంచెర్లవారు. ప్రథమ శాఖ నియోగి బ్రాహ్మణుడు, ఆత్రేయ గోత్రుడు. ఆయన తల్లిదండ్రులు కామాంబ, లింగనమంత్రి. గోపన్న ధర్మపత్ని పేరు కమలమ్మ. వారికి రఘురాముడు అన్న కుమారుడు జన్మించాడు.
0: గోపన్న గారికి తారక మంత్రోపదేశం గావించి తన శిష్యవర్గంలో చేర్చుకున్న మహనీయుడు కబీరుదాసు కూడా చిరస్మరణీయుడు. ఒకరోజు కబీరుదాసు శిష్య సమేతంగా రామభజన చేస్తూ రావటం గోపన్న చూశాడు.
2: రా

0: బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తున్న ఈ ఫకీరు ఎవరు? శిష్య సమేతంగా ఈ వైపునికే ఏతించుచున్నట్లున్నాడు. పోయి నేను కూడా దర్శనం చేసుకుంటాను.
1: బోలో రామచంద్ర మహారాజ్ కి
2: జై,
1: బోలో సాకేత్ సార్వభౌమ కి
2: జై.
0: స్వామి ఎవరు? రామదాసుడైన ఈ కంచర్ల గోపన్న తమకు అంజలి కట్టిస్తున్నాడు స్వామి.
3: సమస్త సన్మంగళ అనుభవ.
0: సాధు పొంగవ, రామనామస్మరణతో ధన్యులైన తమ నామధేయము.
3: ఈ కబీరును ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు నాయన.
0: తపస్య, ఈ అజ్ఞాని సందేహమును మన్నించ ప్రార్థన. తమరు మహమ్మదీల వలె కనపడుచున్నారు, కానీ ఆశ్చర్యకరంగా తమ గణమున రామనామ గానామృతము తరగలిద్దుచున్నది.
3: చూడు, జిజ్ఞాస సమస్త జ్ఞానోపార్జనకు మూలం. సకల వ్యాపి సర్వాంతర్యామి అయిన అనంతునకు కులమతాలతో పర్యి ఉన్నది. సంకుచితమైన హృదయ కుహరంలో ఆ విరాట్ స్వరూపం ఇమడదు నాయన.
0: ముని పొంగవా,
3: చెప్పు నాయన.
0: రామభక్తి అనుపిపాసతో ఈ జీవుడు తపించిపోతున్నాడు. రామరసపానముతో తరించవలనన్న నా జీవితాశయము మీ వల్లనే సిద్ధించవలయను స్వామి. ఉపదేశమిచ్చి మీ ఈ శిష్యుని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
3: అభీష్ట సిద్ధిరస్తు. సకల శరీరధారులకు రామనామమే భవతాపహరం. దివ్య ప్రభావకలితమైన ఈ తారక మంత్రోచ్చారణతో మోక్షపదమగునుగాక. చెప్పు నాయన. శ్రీరామ రామ రామేతి,
0: శ్రీరామ రామ రామేతి,
3: రమే రామే మనోరమే,
0: రమే రామే మనోరమే,
3: సహస్రనామతత్తుల్యం,
0: సహస్రనామతత్తుల్యం,
3: రామనామ వరాననే,
0: రామనామ వరాననే, శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామతత్తుల్యం, రామనామ వరాననే.
3: జై శ్రీరామ్.
0: ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. నా జన్మ సార్థకమైంది.
3: రామదాసు గారు గురూపదేశం పొందిన రసవద్ఘట్టం మన కళ్ళ ముందు జరిగినట్టే అనిపించింది కదూ.
4: అవును, నాకైతే గోపన్న కాలం నాటి గోల్కొండ రాజ్యం కూడా గుర్తుకొస్తున్నది. గోల్కొండ రాజ్యం పతనావస్థకు చేరువగా ఉన్న క్లిష్టదశలో 1672 గోల్కొండ సుల్తాను అబ్దుల్లా మరణించాడు. అతని 3వ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్షా రాజయ్యాడు. ఇతడే ఆ తర్వాత తానీషాగా ప్రసిద్ధి పొందాడు. నాటి చంద్రధ్వజం దిగ్విజయంగా రెపరెపలాడటానికి అక్కన్న మాదన్నలనే తెలుగు సోదరుల మంత్రాంగమే ఆధార భూమిక అయింది.
3: ఈ అక్కన్న మాదన్నలు ఎవరో తెలుసా?
4: తెలుసు, స్వయానా మన గోపన్న గారి మేనమామలే కదూ.
3: వారి సహాయ సహకారాలతోనే గోపన్న భద్రాచలం తహసీల్దారుగా నియమించబడ్డాడు. భద్రాద్రి పైన శ్రీ సీతారామచంద్ర లక్ష్మణుల విగ్రహాలు ఎండలో వానలో చలిలో ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉండటం చూసి గోపన్న మనసు కలత చెందింది.
0: భద్రగిరి రామా,

0: పెనుదాహంచే అలమటించు వానికి ఎడారిలో జలమబ్బినట్లు. భద్రగిరిపై వెలసిన నీ సందర్శన భాగ్యము నాకు లభించింది. లీలా మానుష విగ్రహ, ఏమిటయ్యా ఈ కాల వైపరీత్యము? భక్తుల పాలిటి పెన్నిధువైన నీ ఆలయ నిర్మాణమునకే నిధులు కరువాయనా? నీ దాసాను దాసుడైన ఈ రామదాసుడుండగా నీవు అనాథుడవు కావు, కావు, అలా కారాదు. ఆ చంద్రతారార్కమైన మోక్షనిధినే మా కొరకు నిక్షేపించిన నీకు నశ్వరమైన మా ధనము వ్యయించుట ఘనము కాదు. నీ దయచే నా చేత వలయనంత ధనమున్నది. తక్షణమే ఆలయ నిర్మాణమును చేపడతాను.
1: దయాద్ర హృదయుడైన రామదాసు తన స్వామిని ఆ స్థితిలో చూసి ఎంతగా తల్లడిల్లిపోయాడో నేను ఊహించగలను. చేతిలో అధికారమున్నది, ఖజానాలో కావలసినంత ధనమున్నది, గుండె నిండా తొణికిసలాడే భక్తిరసమున్నది. సర్కారు ధనమంతా వెచ్చించి తన ఇష్టదైవమైన రామునికి భద్రాద్రిపై ఆలయాన్ని కట్టించాడు.
2: ఈ విషయాన్ని తెలుసుకున్న తానీషా ఆగ్రహోదగ్గుడయ్యాడు. రామదాసును నిర్బంధించి బందీఖానాలో పడేశాడు. ఆర్తితో ఎలుగెత్తి తన రాముణ్ణి పిలిచాడు రామదాసు. తాను పడుతున్న చిత్రహింసల్ని స్వామికి నివేదించుకున్నాడు.
0: నా వల్ల నేరమేమిరా? నీకా భద్రాచల ఆలయ వైభోగాలేమి? నాకీ కారాగార క్లేశమేమి? సీతమ్మకు చింతాక పథకము చేయిస్తుని పొలుపుగా నీకు కలికితురాయిని చేయిస్తుని ఎవడబ్బు సొమ్మనుకున్నావు? భక్తవత్సల, క్షణికోద్రేకంతో స్వామినంద కావించాను. నన్ను మన్నించు రామచంద్ర, మన్నించు. ఈ దెబ్బల కొరవలేక తిట్టిన నా అజ్ఞానానికి ఆయాస పడబోకు రామచంద్ర. దెబ్బలతో స్పృహ కోల్పోతున్నాను, అంతకంతకు ప్రాణము కడముట్టుచున్నది. స్వామి, నీవు తప్ప ఇత పారంబెరుగను తండ్రి, ఇక ఈ భవబంధనముల నుండి మోక్షము ప్రసాదించు తండ్రి, మోక్షము ప్రసాదించు.
1: బందీఖానాలో రామదాసు అనుభవించిన కష్టాలను తలుచుకుంటే ఇప్పటికీ హృదయం దుఃఖంతో నిండిపోతుంది.
2: ఆ మహానుభావుడు బందీఖానాలో తన ఆర్తినంతా కీర్తనల రూపంలో రామచంద్రునికి నివేదించుకున్నాడు.
1: ఆ భక్తాగ్రేసరుని జ్ఞాపకాలతో మనసు పునీతమైంది. ఆ చరితార్థుని జన్మస్థలం నేలకొండపల్లి చూడాలనిపిస్తున్నది. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది?
2: ఈ భద్రాచలానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేలకొండపల్లి గ్రామం. ఇక్కడి నుంచి బస్సులో కొత్తగూడెం ఖమ్మముల మీదుగా నేలకొండపల్లికి వెళ్ళవచ్చు. పద, ఇప్పుడు ఒక బస్సు ఉంది, వెళదాం. నాకు కూడా చూడాలని ఉంది.

0: ఇదేనా ఆ పరమ భాగవతోత్తమును స్వగ్రామం?
1: ఇదే చాలా పురాతనమైన గ్రామం. ఇక్కడ 1912లోనే విరాట్రాయాంధ్ర భాషా నిలయం అన్న పేరుతో ఒక గ్రంథాలయం స్థాపించారట.
0: ఈ గ్రామంలో ఎటు చూసినా దేవాలయాలే కనిపిస్తున్నాయి.
1: అవును, ఇదిగో ఈవైపుగా కనిపిస్తున్నది ఉత్తరేశ్వరాలయం. విరాట్రాజు కుమారుడు ఉత్తరుడు ఈ ఆలయాన్ని కట్టించాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. అక్కడ కనపడుతున్నది చూడు, అటువైపు అది వేణుగోపాల స్వామి ఆలయం. ఆ వైపుగా అలంత దూరంలో ఉన్నది భీమేశ్వరాలయం. కనపడుతున్నదా? ఇవి కాకుండా ఊరి బయట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాలన్నీ కూడా చాలా ప్రాచీనమైనవి.
0: ఈ దేవాలయాలతో గ్రామమంతా ఒక గంభీర ఆధ్యాత్మిక

0: వాతావరణం అలుముకున్నట్లున్నది.
1: చూడు, ఇక్కడి నుంచి దగ్గరలోనే రామదాసు మందిరం ఉంది, వెళదామా?
0: వెళదాం.
1: ఆ కనిపించేదే రామదాసు మందిరం, రా లోపలికి వెళదాం.
0: పదండి.
1: నిలువిత్తు రామదాసు విగ్రహం ఆ మహనీయుని స్మృతికి చిహ్నంగా రూపుదిద్దుకున్నట్లుంది. అప్పటి గ్రామ సర్పంచి శ్రీ పిండ్యాల సత్యనారాయణ గారు ఈ రామదాసు మందిర నిర్మాణానికి ఎంతో కృషి చేశారట. 1952 ప్రాంతంలో అప్పటి డిప్యూటీ కలెక్టర్ జహీర్ అహ్మద్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రామదాసు మందిర నిర్మాణం గావించారట.
0: తన జన్మతో జన్మభూమికి కూడా అజరామరమైన కీర్తిని ఆర్జించి పెట్టిన రామదాసు గారికి గ్రామస్తులు రామదాసు మందిరం నిర్మించి సముచిత నివాళులర్పించారు.
1: అక్కడ చూడు, మందిరానికి కుడిపక్కన ఆ ఆవరణాన్ని ఆనుకుని ఉన్న నివేసిన స్థలమే పుణ్యమూర్తి రామదాసు నివసించిన స్థలం. వరంగల్ జిల్లా డోర్నకలులో ఉన్న రామదాసు వంశీకుల నుండి ఇటీవల రామదాసు పీఠం వారు ఈ స్థలాన్ని అధికారికంగా స్వీకరించారని ఇక్కడ స్థానికులు చెప్పగా ఒకసారి విన్నాను.
0: ఈ మందిరాన్ని, నివేసిన స్థలాన్ని చూస్తుంటే ఏదో అవ్యక్త అనుభూతి హృదయాన్ని వివసం చేస్తోంది. అబ్బా, ఈ గ్రామం నాకెంతో నచ్చింది. ఇక్కడ స్థానికుల్ని పరిచయం చేసుకుని మరికొన్ని వివరాలు తెలుసుకుందామా?
1: ఇక్కడ కొంతమంది నాకు తెలుసు, వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. పద వెళదాం. ఈ ఇల్లు గండికోట కోదండరామయ్య గారిది.
2: '47-48లో రామదాసు గారి ఉత్తరం ఇక్కడ మేము స్వయంగా నా చేత్తోనే నేను తీసుకొని చదివినంతలో వారి నివేశన స్థలం పరమ భగవద్వత్తముల యువతల దానం ఇచ్చిన ఒక ఇది జొన్నాభట్ల వారికి స్వయంగా నేను చూసి చదివిన ఉత్తరం ఒక సారాంశం ఇది. పైన శ్రీరాములు భద్రాచల క్షేత్రం అని రాస్తూ, నా సర్వస్వము భద్రాచల రామచంద్రులే, నీలకొండపల్లిలో ఉన్న నా నివేశన స్థలం జొన్నాభట్ల వారికి ఫలాని వారికి పుత్రపౌత్ర పారంపరంగా సర్వహక్కులతో దానము చేయనైనది. ఈ దానపత్రం వారికి ఇస్తూ ఇందు మూలముగా 50 మంది పురవాసులకు చేయనైనది తెలియజేయనదని కంచర్ల గోపన్న అని కింద స్వయంగా వారు వారి యొక్క చేతితోని వ్రాసిన ఉత్తరం అది. అది మాకు రజాకారుల టైంలో పాత కాగితాలలో దొరికింది. మళ్ళీ అది ఏ రకంగా ఎటు వెళ్ళిందో అది మటుకు ఎవరికీ ఇంతవరకు దొరకలేదు, లభ్యపడలేదు.
0: ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం?
1: గండికోట లక్ష్మీ నరసింహం గారింటికి వెళుతున్నాం. ఆయన మంచి సంస్కృత పండితులు కూడా.
3: మానిత నేల కొండపలి మత్పురమయ్యు శిలాక్షర ప్రపూర్వానుగతోక్త భూగిరిపురం మనుచున్ ఇతిహాసవర్య ప్రాచీనత మత్స్య పట్టణ విశేష మహోన్నతి చెప్పిరట్టి ఈ స్థాన గదీయముందెలుప శక్తిమి నాకది యల్పున ఊటచే. ఈ నగరిన్ విరాటు ధరణీషును గుల్వన జేరి పాండవుల్కా నగరాని వేషముల గైకొనియుండిరి గోపనార్యుడుంతానిట బుట్టి భద్రగిరి దాశరథిన్గొని రామదాసు గామానితుడైన ఎట్టిది సుమాయిది భూగిరి పట్టణం బనన్. వీనుల వించు చూడ కడువేడుక భూగిరి పట్టణములో కానగనవును నేటికి కన్నుల తోడ విరాటు గద్దే ఆ కోననయుండె కీచకుని గుండము భీముని వంటపయ్యి ఈ స్థానమటంచు కీచకుని శైల నిర్మిత కోట ద్వారమున్మానితమైన నూతిగనుమాయది గోపన పుణ్యతీర్థముల్. ఇది పూర్వం విరాట్రాజు యొక్క మత్స్యపట్టణము అని అంటారు. ఈ గ్రామంలో 32 అనాది బావులు ఉన్నవి. వెంకటేశ్వర స్వామి ఆలయం 700 సంవత్సరములకు పూర్వం మానేపల్లి వారు కట్టించినారట. కంకిపాటి వారి వంశస్థుల్లో వైష్ణవ సాంప్రదాయానికి చెందిన గోపాలరావు గారు రాజగోపాలస్వామి ప్రతిష్ట మరియు శైవ మతానికి చెందిన భీమేశ్వరరావు గారు భీమేశ్వర ఆలయం ప్రతిష్ట చేసినారు. ఇవి సుమారు 300 సంవత్సరముల క్రిందివి. ఈ గ్రామమునకు ఈశాన్య దిక్కుగా విరాట్రాజు గద్దె ఉన్నది. ఆ గద్దె మీద విరాట్రాజు తన ఆధీనంలో ఉన్న సామంతరాజుల న్యాయాన్యాయ విచారణ తన సమక్షంలో జరిపేవాడట.
1: ఈ పక్కనే వెంకయ్య గారు అని ఉంటారు.

0: ఆయన్ని కూడా పలకరించి పెడదాం, చక్కని విషయాలు చెబుతారు.
1: బైరాగి గుట్ట అనేటువంటిది ఉంటుందండి, దాని కీచకుడు గుట్టని బైరాగిని గుట్టని అక్కడ ద్రౌపది ఇక్కడనే వనవాసం చేశారని పాండవులు. దీనికి సమీపంలో ఎర్రదిబ్బ అనేది ఒకటి ఉంది, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉందండి, నేలకొండపల్లికి 1 కిలోమీటర్లో ఎర్రదిబ్బ అనేది ఒకటి ఉంది. విరాటరాజు గద్దె అని ఇక్కడనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారనేటువంటిది, వనవాసం తర్వాత అజ్ఞాతం చేయాలి కదా, ఆ పీరియడ్లో ఇక్కడ ఉన్నారనేటువంటిది, మారు వేషంలో ఇక్కడే ఉన్నారనేటువంటిది ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అండి.
0: ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ రామదాసు మందిరంలోనే కృష్ణశర్మ గారు అని ఉంటారు, వారిని కూడా పలకరించి వెళ్దాం.
2: 1977 ప్రస్తుతం ఉన్నటువంటి మందిరంలో పూజాదులు మొదలైనటువంటి నిర్వహించేటువంటి విగ్రహాలు, రామదాసు గారి స్టాచ్యూ ఇవన్నీ కూడా స్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 1983 నుంచి భద్రాచల దేవస్థానం వారు దీని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత మందిరానికి అయ్యేటువంటి నిర్వహణ ఖర్చులు ఇవన్నీ కూడా ఇస్తూ దీన్ని ఎన్లైటన్ చేయడానికి భద్రాచలం దేవస్థానం వారు కృషి చేశారు. ఇప్పటికీ అప్పుడు ఎలా జరిగిందో 1983 ఇప్పటికీ అదే పద్ధతిలో నిత్య నైవేద్య దీపారాధనలు ఇవన్నీ జరపడానికి శాయశక్తుల కృషి చేస్తూ దాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను. ఇక్కడ ప్రతినిత్యం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం లేకపోతే భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామస్తులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు.
3: వీరంతా చాలా సమాచారాన్ని అందించారు. చరిత్ర ప్రసిద్ధి పొందిన ఆ ఎర్రదిబ్బను బైరాగి గుట్టను కూడా చూసి వద్దామా?
0: అలాగే. దక్షిణాదిలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం అని ప్రసిద్ధి పొందిన ఎర్రదిబ్బను నాకు మాత్రం చూడాలని లేదు, పద.
3: ఓహ్, ఎంత పెద్దగా ఉంది బౌద్ధ స్తూపం!
0: అదిగో అటుగా కనపడుతున్న చూడు, దాన్ని బైరాగి గుట్ట అంటారు. అటు చూడు, ఎవరో మేడం గారు బౌద్ధ స్తూపాన్ని చూస్తూ ఏదో రాసుకుంటున్నారు.
3: అవును, ఎవరో ఆవిడ.
0: నా ఉద్దేశం ప్రకారం ఆవిడెవరో రీసెర్చ్ స్టూడెంట్ అయి ఉంటుంది. ఎస్, కావాలంటే నువ్వే వెళ్ళి అడుగు.
3: అలాగే. నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: ఏదో రాసుకుంటున్నట్టున్నారు.
4: అవునండి, నేను దీని మీద రిసెర్చ్ చేస్తున్నాను. దీని తాలూకు నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఒకసారి ప్రత్యక్షంగా చూస్తూ రిఫర్ చేసుకుంటున్నాను.
3: ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకు కూడా కొంచెం చదివి వినిపించరు?
4: తప్పకుండా, కానీ మీకు కొంచెం ఓపిక కావాలి.
3: భలేవారే, ఎంతో ఇంట్రెస్ట్ ఉండబట్టే కదండి ఇంత దూరం వచ్చింది. చెప్పండి ప్లీజ్.
4: రామదాసు జన్మస్థలంగా ప్రతిష్టను ఆర్జించిన ఈ నేలకొండపల్లికి ఎంతో పౌరాణిక ప్రాధాన్యం ఉంది. ఒక్క పౌరాణిక ప్రాధాన్యమే కాదు, ఉత్తర భారతంలో పుట్టిన బౌద్ధం భారతదేశానికంతా తన జ్ఞానకాంతుల్ని వెదజల్లిన మహాప్రస్థానంలో ఈ నేలకొండపల్లి కూడా ఒక చారిత్రకమైన మజిలి. అది 1977, 4 రైతు వీరులు భూమి తల్లిని సాగు చేస్తున్న తరుణం. నాగలికి తగిలిన అవాంతరాన్ని పరిశీలిస్తే అత్యద్భుతాన్ని గులిపే అతి సుందరమైన శిల్పరాజపు సాక్షాత్కారం. ఒకటి కాదు, ఒకటి వెనుక ఒకటిగా మొత్తం 9 బుద్ధమూర్తి విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ గ్రామ పరిసరాల్లో త్రవ్వకాలు ప్రారంభించారు. ఫలితంగా ఇన్నాళ్ళు విరాటరాజు గద్దిగా పిలువబడే ఎర్రదిబ్బ అతి ప్రాచీనమైన, అతి పెద్దదైన బౌద్ధ మహాస్తూపమనే నగ్న సత్యం వెలికి వచ్చింది. ఇన్నాళ్ళు అచట వీచే పిల్లగాలులు పాడే పాటలకు కొత్త అర్థాలు స్ఫురించాయి. ప్రపంచం చూపులు ఎర్రదిబ్బ పరిసరాలను పరికించటం ప్రారంభించాయి. ఎర్రదిబ్బను చూస్తూ ఎన్నో రహస్యాలను ఎదలో దాచుకున్న మూగ సాక్షి సమీపంలోని బైరాగుల గుట్ట నిశ్వాసంలో ఒక ఊహాతీతమైన నిశ్చింత. ఇన్నాళ్ళు పొడమితల్లి ఎదలో దాగిన సత్యాలు బహిర్గతమైన శుభ తరుణమిది. భూగిరిపురమని, ధరణిగిరి పట్నమని కూడా గుర్తింపబడిన ఈ ఊరు గ్రీకు శాస్త్రవేత్త టోలమీ రచించిన గ్రంథంలో నెల్సిండాగా పేర్కొనబడింది. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో మాత్రమే ప్రత్యేకంగా లభిస్తాయని భూగర్భ శాస్త్రజ్ఞులు గుర్తించిన బెరిల్ స్టోన్ అనబడే లేత ఆకుపచ్చ రంగు రాళ్లు ఈ నెల్సిండా నుండి రోమ్ వంటి ప్రాంతం

రాష్ట్రాలకు ఎగుమతి చేయబడేదని టోలమీ పేర్కొన్నారు. త్రవ్వకాల్లో దొరికిన రోమన్ నాణాలు ఈ విషయానికి సాక్ష్యం పలుకుతుండగా, ద్రావిడ భాషల్లోని కకారం చకారంగా గాని సకారంగా గాని మారుతుందనే భాషా సంబంధమైన వాస్తవం నేలకొండపల్లి నెలసిండా ఒకటే కావచ్చునని నిర్ధారిస్తుంది. ఇక్కడ దొరికిన శాతవాహనుల కాలపు నాణాలు, తెలంగాణలో ప్రప్రథమంగా లభించిన 3వ శతాబ్దపు ఇక్ష్వాకుల నాటి నాణాలు, 5వ శతాబ్దపు విష్ణుకుండినల నాటి నాణాలు ఈ ప్రాంతం ఒకప్పుడు గొప్ప వాణిజ్య కేంద్రమనే సత్యాన్ని చాటుతున్నాయి. తమ చిన్నప్పుడు ఇక్కడ నీలిమందు తయారు చేసి ఎగుమతి చేసేవారని, ఇప్పటికీ తమ ఊర అక్కడక్కడా నీలిమందు తొట్లు ఉన్నాయని, అలాగే తుపాకుల్లో కూరే సోరు ఉప్పు అనే మందును కూడా తయారు చేసి ఎగుమతి చేసేవారని అభిప్రాయపడే స్థానికుల నమ్మకం కూడా ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రమై ఉండేదనే అంశాన్ని నిరూపిస్తోంది. బైరాగుల గుట్ట సుమారు 1/2 కిలోమీటర్ వ్యాసార్థంతో చుట్టూ పెద్ద పెద్ద గుహలతో కూడి ఒకప్పటి బౌద్ధ వైభవాన్ని చాటుతుంది. బహుశా ఇది బౌద్ధ భిక్షువులు నివసించే ఆరామ ప్రాంతం కాబట్టి బైరాగుల గుట్టగా పిలువబడుతూ ఉండవచ్చు. ఇక్కడే లభించిన సుమారు 1.5 అడుగుల ఎత్తు కలిగిన పాలరాతి స్థూప నమూనా, ఎర్రదిబ్బ అనబడే బౌద్ధ స్థూప శిథిల సౌందర్య పునరుద్ధరణకు దారిచూపే వెలుగురేఖ, అక్కడక్కడా బయటపడిన రాక్షస గుళ్ళు అనబడే సమాధులు ఈ స్థల ప్రాచీనతకు చక్కని నిదర్శనాలు. ఇక్కడ లభించిన బుద్ధ విగ్రహ శిథిలావశేషాలు, నాణాలు, పూసలు, గొడ్డళ్ళు మున్నగు ఆయుధాలు, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానిదిగా గుర్తింపబడిన బౌద్ధ సింహాసనం ఈ నేలతల్లి గుసగుసలకు సుందర వ్యాఖ్యానాలు. నేలకొండపల్లికి ఈశాన్యంగా ఉన్న ఎర్రదిబ్బ అనబడే బౌద్ధ స్థూపం అమరావతి స్థూపం కన్నా పెద్దదిగా గుర్తింపబడిన శిథిల సౌందర్యం. ఇక్కడ దొరికిన విగ్రహాలు నమూనా స్థూపాదులు హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలోను, విజయవాడలోని మ్యూజియంలోనూ భద్రపరుపబడి ఖమ్మం జిల్లా ఖ్యాతికి కప్పబడిన కాల యవనికను తొలగించే ప్రయత్నంలో కృషి చేస్తున్నాయి. ఇక్కడ లభించిన శిథిలాలు శిల్పాలతో ఒక సైట్ మ్యూజియం నిర్మించడానికి కొంత స్థలాన్ని కూడా ప్రభుత్వం సేకరించినట్లు స్థానికులు తెలిపారు. ప్రాచీన అధునాతన భావాలకు మేలి కలయికగా భాషించే ఈ ఊర ఇంకా జరగవలసిన పరిశోధనలు మరెన్నో సత్యాలను వెలుబుచ్చాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఎర్రదిబ్బ బైరాగుల గుట్టల మధ్య నర్తిస్తూ త్రిశరణాలను వల్లెవేసే పిల్లవాయువులు, పచ్చని పైరగాలి ద్వారా పంపే సందేశ తరంగాలకు తగిన భాష్యాలు, పూర్తిగా అవగాహనకొచ్చే సుదినమెంత దూరముందు.

0: ఓపిక్గా చాలా విషయాలు చెప్పారండి, థ్యాంక్స్.
1: పర్వాలేదు.
0: ఇంతటి పౌరాణిక చారిత్రక ప్రాసిద్ధ్యం కలిగిన ఈ నేలకొండపల్లి ప్రభుత్వ సహాయ సహకారాలుంటే గొప్ప యాత్రాస్థలంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
2: తవ్వకాలలో లభించిన విగ్రహాలు, ఇతర పురావస్తువులతో ఒక మ్యూజియంను కూడా నెలకొల్పవచ్చు. స్థానిక ప్రజల కృషితో, ప్రభుత్వం వారి సహాయంతో ఆ పని త్వరలో జరగలదని ఆశిద్దాం.

నేలకొండపల్లి. రూపకం విన్నారు. రచన శ్రీ ఎం దిలావర్, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ. ఇందులో శ్రీ ఆముదాల సంజీవరావు, శ్రీమతి జేవిఎల్ కామేశ్వరి, కుమారి శిష్లా శారద పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీ ఏ మురళీకృష్ణ, కుమారి షేక్ మస్తాన్బి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు డి వెంకటేశ్వరరావు.
1: అడవులను రక్షించే అటవీ సిబ్బంది భద్రతే అటవీ సంరక్షణకు మొదటి అడుగు అని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ వినయ్ కుమార్ గారు అన్నారు. కిన్నెరసానిలో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల డిఎఫ్ఓలు, ఎఫ్డిఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతం, వాటి సమీపంలో అక్రమ ప్రమాదకరమైన విద్యుత్ లైన్లపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ సిబ్బంది వన్యప్రాణులను సంరక్షించే మార్గాలు, నీటి సరఫరా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహించాలన్నారు. జంతువులను వేటాడే వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల మృతి చెందిన నవీన్ మరణం విషాద ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్ నర్సరీలు ఉద్యాన ఆయిల్ పామ్ అధికారులు పరిశీలించారు. అశ్వరపేట, అప్పారావుపేటలోని నర్సరీలను ఖమ్మం ఉద్యాన శాఖ అధికారి శ్రీ మధుసూదన్, తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఖమ్మం జిల్లా మేనేజర్ శ్రీ సాయి సత్యనారాయణలు సందర్శించి మొక్కల నాణ్యత, గ్రేడింగ్, ఎరువుల యాజమాన్యం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి మొక్కలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ఏడాది రెండు జిల్లాల పరిధిలో 12,000 ఎకరాల్లో తోటల పెంపకానికి నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది 15 లక్షల మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ డి వేణుగోపాల్ గారు అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, బహుజనుల రాజ్యాధికారం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెర్ల పోలీస్ గ్రౌండ్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలలో పలు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను స్థానిక సిఐ రాజు వర్మ ప్రారంభించారు. చెర్ల వంటి మారుమూల ప్రాంతానికి పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలి రావడం ఆనందంగా ఉందని, క్రీడాస్ఫూర్తితో రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా ఖ్యాతిని చాటాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కె మహిధర్ మాట్లాడుతూ, ఇక్కడ ఎంపికైన 45 మంది క్రీడాకారులు ఈ నెల 26వ తేదీన హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కు ఆడాల్సి ఉంటుందని తెలిపారు. పాల్వంచలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీ ఎస్ఎల్ కాంతారావు గారు ఖమ్మం జిల్లా ఎంపీ శ్రీ రామసహాయం రఘురామరెడ్డిని కోరారు. రెడ్ క్రాస్ బృందం సూర్యనారాయణ, వెంకటరెడ్డి, కామేశ్వరరావు గారు, రాజారెడ్డి, ఆదినారాయణ వీరంతా ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, వాటిని

నిర్ధారణ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం వలన ముందస్తు వ్యాధి నిర్ధారణ జరిగి ప్రజలకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న 18వ గ్రామోత్సవ క్రీడా పోటీల్లో భాగంగా జాతీయ స్థాయిలో 5వ తేదీన కోయంబత్తూరులో జరగనున్న త్రోబాల్ పోటీలకు ఖమ్మం జిల్లా రఘునాథపాణం మండలంలోని కోయగూడెం మహిళలు ఎంపికయ్యారు. కోయచిలుక వారియర్స్ పేరుతో గ్రామ మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. గత 7 కాలంగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో శిక్షణ పొందుతున్నారు. ఖమ్మంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వారు పాల్గొని మంచి ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్ లో 16 జరిగిన పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్షిప్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దపాడు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీ మల్లం మోహన్ కుమార్ అంతర్జాతీయ విద్యా టీచర్స్ ఎక్స్పోజింగ్ ప్రోగ్రామ్ కు ఎంపికైనట్టు రాష్ట్ర పాఠశాలల విద్యా డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ గారు ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎక్స్పోజింగ్ ప్రోగ్రామ్ కు రాష్ట్ర స్థాయిలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దపాడు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీ మల్లం మోహన్ కుమార్ అంతర్జాతీయ విద్యా టీచర్స్ ఎక్స్పోజింగ్ ప్రోగ్రామ్ కు ఎంపికైనట్టు రాష్ట పాఠశాలల విద్యా డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ గారు ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట ముఖ్యమంత్రి చేపట్టిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎక్స్పోజర్స్ ఎక్స్పోజింగ్ ప్రోగ్రామ్ కు రాష్ట స్థాయిలో రాష్ట్రంలోనే 2వ దశ సెప్టెంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు జరిగే జపాన్ విదేశీ పర్యటన ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు మొత్తం 29 మంది ఎంపికయ్యారు. వీరిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి సెకండ్ గ్రేడ్ టీచర్ మల్లా మోహన్ కుమార్ ఎంపిక కావడం పట్ల విద్యాశాఖ, స్థానిక రాజకీయ నాయకులు ఆయనను అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ప్రకటించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర జాబితా సవరణ సర్ అనంతరం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో మొత్తం 1,127 పోలింగ్ కేంద్రాల పరిధిలో 8,63,413 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా ఈసారి మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. 24,247 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్ల జాబితా ఈ విధంగా ఉంది. పినపాకలో మొత్తం 1,74,854 ఓటర్లు ఉండగా పురుషులు 85,335 మంది, మహిళలు 89,514 మంది, ఇతరులు 5 ఉన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో 1,94,860 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 95,721, మహిళలు 99,133 మంది, ఇతరులు 3 ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 215,639 మంది ఓటర్లు కాగా పురుషులు 104,244 మంది, మహిళలు 111,372 మంది, ఇతరులు 23 మంది ఉన్నారు. అశ్వరపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 144,770 మంది కాగా పురుషులు 70,592 మంది, మహిళలు 74,173 మంది ఉన్నారు, ఇతరులు 5 ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో 133,290 మంది కాగా పురుషులు 63,666 మంది, మహిళలు 69,613 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ ముసాయిదా జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 17వ తేదీ నుండి 16వ తేదీ వరకు 4 రోజుల పాటు సంబంధిత శాఖల అధికారులు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. పూర్తి వివరాలకు సమీప బీఎల్ఓలను సంప్రదించాలని అన్నారు. ఈ ఏడాది ఖేలో ఇండియా జాతీయ పోటీలు రాష్ట్రానికి కేటాయించిన నేపథ్యంలో ఖేలో ఇండియా అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం బుధవారం ఖమ్మం నగరాన్ని సందర్శించింది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమర్జ్యోతి నేతృత్వంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు, సీనియర్ శిక్షకులు పర్యటించి పరిస్థితులు అధ్యయనం చేశారు. ఖమ్మం నగరంలో కొన్ని అంశాలు క్రీడా పోటీలు నిర్వహించాల్సి వస్తే అందుకు అనుకూలంగా ఉన్న అంశాలు ఏమిటని బృందం పరిశీలన చేసింది. సర్దార్ పటేల్ స్టేడియం కంటే పక్కనే ఉన్న విశాలమైన SRBGNR కళాశాల క్రీడా మైదానాన్ని అధికారులు అనుకూలంగా ఉన్నట్లు మెచ్చుకున్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, విలువిద్య అంశాలకు అనుకూలమైన వసతులు ఉన్నాయని, విలువిద్య, కలరిపట్టు, మల్కంట్ వంటి క్రీడలకు ఖమ్మం వేదిక సరిపోతుందని ప్రతినిధుల బృందం అభిప్రాయం వెల్లడించింది. అటవీ వన్యప్రాణి రక్షణకు సమిష్టి కార్యాచరణతో పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని FDOలు, BFOలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ వన్యప్రాణుల నేరాల నియంత్రణ, శాఖాపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో పాటు ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది భద్రత సంక్షేమంపై విస్తృతంగా సమీక్షించారు. అటవీ సంపదకు ముప్పు కలిగించే కార్యక్రమాలను ముందుగానే పసిగట్టి సకాలంలో స్పందించాలని, ప్రతి రేంజ్లో నిరంతర గస్తీ, సమాచార సేకరణ బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. జీవ సేంద్రియతో నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చునని నాబార్డు జనరల్ మేనేజర్ శ్రీమతి టి రాజలక్ష్మి గారు అభిప్రాయపడ్డారు. అశ్వరపేట మండలం పండువారిగూడెంలో ఏర్పాటు చేసిన జీవ రూరల్ ప్రాసెసింగ్ అండ్ లెర్నింగ్ హబ్ ప్రకృతి వ్యవసాయం, రైతు అభ్యాసన విలువ జోడింపు కేంద్రంను ఆమె ప్రారంభించారు. గ్రామస్తులతో మాట్లాడారు. మారుమూల, గిరిజన ప్రాంతాలలో విలువ ఆధారిత ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇందుకు గ్రామస్తులను ప్రోత్సహిస్తున్న వాసన్ స్వచ్ఛంద సంస్థను అభినందించారు. రైతులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుభాగాన నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన నయనశ్రీ స్పీడ్ ఐస్ స్కేటింగ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైంది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రికి చెందిన

0: కల్లూరు నయనశ్రీ ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో జరిగిన ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ చూపింది. దీంతో 2026-27లో జరగనున్న జూనియర్ వరల్డ్ కప్కి ఎంపిక చేశారు. ఈ ఏడాది నవంబర్ నెలలో ఇటలీలోని బోరోమియాలో, 2027లో జనవరిలో కజకిస్తాన్లో జరిగే వరల్డ్ కప్ పోటీలకు నయనశ్రీ ఎంపికైంది. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్మన్ ఖమ్మం ఎంపీ శ్రీ రామసహాయం రఘురామ్ రెడ్డి గారు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం ఖమ్మం ఎంపీ దిశ కమిటీ చైర్మన్ శ్రీ రామసహాయం రఘురామ్ రెడ్డి అధ్యక్షతన దిశ కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. మహబూబాబాద్ ఎంపీ శ్రీ బలరాం నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు, ఎల్లంది ఎమ్మెల్యే శ్రీ గౌరవ కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. గురుకులాలు, పాఠశాలల్లో ఆహార నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటితో ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రాంతాల్లో 124 ఐసోలేటెడ్ ఆవాసాలకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, అటవీ అనుమతుల సమన్వయంతో అభివృద్ధి పనులు రైతులు ఇబ్బందులు పడకుండా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ సంబంధిత శాఖల అధికారులను కోరారు. మనుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ శాఖల మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మనుగూరు ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ విద్యార్థుల నూతన ఆవిష్కరణల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా విద్యార్థులు రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలించారు. విద్యార్థులు పార్థసారథి స్ఫూర్తి రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పరిశీలించి, పాత వాహనాల నుంచి విడిభాగాలు సేకరించి వాటిని వినియోగిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలను ఏ విధంగా రూపొందించారు తదితర వివరాలను విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మీరింతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు డి వెంకటేశ్వరరావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి.

0: ఈ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి. విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2026-2027 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు 1,000 రూపాయల చొప్పున ఏడాదికి మొత్తం 12,000 స్కాలర్షిప్ను అందజేస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు మొత్తం 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ వీరికి లభిస్తుంది. 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. 2026-2027 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి. ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 మించకూడదు. రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో 2 పేపర్లు రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ 2026. ప్రింట్ తీసిన అప్లికేషన్లు, నామినల్ రోల్స్, ఫీజు రసీదులను టీఈఓ కార్యాలయంలో సమర్పించడానికి ఆఖరు తేదీ 1 సెప్టెంబర్. డీఈఓ కార్యాలయం నుంచి హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆఫీస్కు సమర్పించడానికి ఆఖరు తేదీ 7 సెప్టెంబర్. పరీక్షను 1 నవంబర్ 2026 నిర్వహిస్తారు. వెబ్సైట్ చిరునామా www.bse.telangana.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవచ్చు లేదా డిఈఓ ఆఫీస్లో కూడా సమర్పించవచ్చు. మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 2026. మరొక ప్రకటన. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ముంబై వారు వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేశారు. కెమికల్లో 32, బాయిలర్లో 6, మెకానికల్ 4, ఎలక్ట్రికల్ 10, ఇన్స్ట్రుమెంటేషన్ 9, మెటీరియల్స్ 1, సివిల్ 1, ఫైర్ 1, సిసి ల్యాబ్ 1, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, రాజ్భాష 2, ఫినాన్స్ 10, మార్కెటింగ్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సి, ఎంఎంఎస్, పీజీడిఎం, సిఏ, సిఎంఏ, ఎంకామ్, పీజీ, పిహెచ్డి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. శిక్షణలో నెలకు 60,000 లభిస్తుంది. ఆ తర్వాత 140,000 వరకు జీతం అందుతుంది. దరఖాస్తు ఫీజుగా 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్థుల వయస్సు 1 ఫిబ్రవరి 2026 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్ కేటగిరీ వారికి సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూతో అభ్యర్థులను తుదిగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.rcfltd.com www.rcfltd.com. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 2026.

0: ആകാശവാണി കൊത്തഗുഡം കേന്ദ്രം.
1: ആകാശവാണി കൊത്തഗുഡം കേന്ദ്രം. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎం బాబుసింగ్, పి ప్రభాకరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో, నమస్తే అండి.
2: సార్ నమస్తే సార్.
1: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు, మీ పేరేంటి?
2: లక్ష్మీపల్లి మండలం సార్, ప్రసన్నగర్, కాగితపు వెంకటేశ్వరరావు సార్.
1: కాగితపు వెంకటేశ్వరరావు గారికి స్వాగతం అండి. ఈ మాసం అంతా కూడాను వ్రతాలు నోములు చేసుకుంటూ ఉన్నారు.
2: శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు 7 వారాలు కూడా చేస్తున్నారు చాలా మంది.
1: 7 వారాల?
2: 7 వారాలు వెంకటేశ్వర స్వామి అని వాడపల్లిలో ఉంది, ఆంధ్రలో.
1: ఓకే,
2: అక్కడ 7 వారాలు వెళ్తే మన అనుకున్న నెరవేరుతాయి అని అది ఈ మధ్యలో ఫేమస్ అయింది బాగా.
1: అంటే 7 శనివారాలు వెళ్లాల్సిందే అక్కడికి?
2: 7 శనివారాలు వెళ్లే వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఇంటి దగ్గరే 7 శనివారాలు వ్రతం చేసుకుంటారు.
1: ఓ, ప్రతి వారం వ్రతం చేయాలా?
2: 7 శనివారాలు పిండి దీపాలు పెట్టి వ్రతాలు చేసుకుంటారు వెంకటేశ్వర స్వామికి. చేసిన తర్వాత 8వ శనివారం కూడా పూర్తయినాక వాడపల్లి వెళ్తున్నారు. వాడపల్లి అంటే ఆత్రేయపురం మండలం.
1: ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి కొత్తగూడానికి?
2: రాజమండ్రికి 15-20 కిలోమీటర్లు ఉంటది.
1: ఓకే,
2: దానికోసం భద్రాచలం ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సును కూడా వేశారు అక్కడ నుంచి.
1: అవునా?
2: వాడపల్లి బాగా ఫేమస్ అయిందండి. ఒక వారానికి 50,000-60,000 మంది వెళ్తున్నారు అక్కడికి భక్తులు. ప్రదక్షిణలు 7 ప్రదక్షిణలు చేయడానికి ఖాళీ ఉండట్లా. మేము కూడా ఒకసారి వెళ్ళొచ్చాము.
1: ప్రదక్షిణ చేయాలా?
2: 7 ప్రదక్షిణలు చేసినాక దర్శనం చేసుకోవాలి.
1: అనుకున్న కోరిక నెరవేరిందా మరి?
2: అంటే ఇంకా అవ్వలేదు మరి, 7 వారాలు అవ్వలే.
1: ఓకే, 7 వారాలు చేయాలంటే ముందు స్వామివారిని దర్శించుకుని మొదలు పెట్టాలా?
2: దర్శించుకొని మొదలు పెట్టాలి.
1: ఓకే, 7 అయిపోవాలా?
2: 7 అయినాక వడ్డీ 8 చేసి అప్పుడే వెళ్ళాలి.
1: వడ్డీ కాసుల వారు కదా శ్రీవారు.
2: వడ్డీ 8 కూడా పూర్తి చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ స్వామివారి దర్శనం దొరకడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. తిరుపతి కంటే ఫేమస్ అయింది ఇక్కడ.
1: అది ఎండోమెంట్ అండి?
2: ఎండోమెంటే కానీ చాలా చిన్న పల్లెటూరు. కానీ జనం రద్దీ పెరిగేసరికి దారులకి పొలాల మీద నుంచి దారులు ఇచ్చారు అక్కడ వెహికల్స్ కి.
1: ఇస్తారు మరి. అప్పుడు స్వామివారిని దర్శించుకోవాలి, అక్కడ వ్రతం చేసుకోవాలి అని అంటే స్నాన చెప్పాదులు అనేవి ఉంటాయి కదా, మరి దానికి ఫెసిలిటీ ఉందా?
2: అన్ని ఉన్నాయి అక్కడ. ఒక నైట్ ఉండాల్సిన వాళ్ళు నైట్ వస్తారు చాలా మంది. రాత్రి 12 తర్వాత వచ్చేసి తెల్లవారుజాము దర్శనం చేసుకుని వచ్చేస్తారు. కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం తొందరగా అవుతుందని తొందరగా వస్తున్నారు. ఉదయం వెళ్ళే వాళ్ళేమో 7-8 గంటలకల్లా చేరుకుంటారు. అవన్నీ అయ్యేసరికి 2 అవుతుంది. చిన్నదానం ఉంటది అక్కడ దర్శనం తర్వాత అందరికి.
1: కానీ శనివారాలు బాగా క్రౌడ్ ఉంటుంది అనుకుంటా?
2: అసలు శనివారాలు వెళ్ళటం చాలా బీభత్సం. 2 గంటల దాకా దర్శనం దొరకట్లే.
1: ముందస్తుగా బుకింగ్స్ ఏమైనా ఉన్నాయా దర్శనం కానీ రూమ్స్ కానీ?
2: రూమ్ ఫ్రీగా దొరుకుతున్నాయి రూమ్స్. కానీ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపాయల నుంచి 250 రూపాయలు, 50 రూపాయలు అట్లా టికెట్స్ ఉన్నాయి. 1000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకేమో స్పెషల్ దర్శనం ఉంటుంది. లోపల ప్రదర్శన చేయాల్సి ఉంటుంది వాళ్ళు, అవసరం ఉండదు. ఈ బయట ప్రదర్శన చేసిన వాళ్ళంతా 50 రూపాయలు, 250 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళంతా బయట ప్రదర్శన చేసి లోపలికి వెళ్ళాలి గుళ్ళోకి. వెళ్ళేసరికి కనీసం 1 గంట పడుతుంది లోపల దర్శనం అన్ని తిరిగి వెళ్ళేసరికి.
1: ఓకే,
2: అంత ఫేమస్ అయింది ఇప్పుడు ఆత్రేయపురంలోని వాడపల్లి.
1: ఎవరైనా సరే స్వామి ఒప్పుకున్నారు, వాళ్ళు 7 వారాలు వ్రతాలు చేశారు, కానీ వాడపల్లి వెళ్లకుండా ఇంట్లోనే దానికి ముగింపు చేసుకోవచ్చా?
2: కంపల్సరీ ఒక్కసారే వెళ్ళాలి వాడపల్లి. మనం ముందు వ్రతాలు చేసుకున్నాక లాస్ట్ శనివారం అన్న వాడపల్లి వెళ్ళాలి దర్శనానికి.
1: ఏదో ఒక వారం వెళ్తే సరిపోతుందా?
2: ఏదో ఒక వారం వెళ్ళాలి.
1: ఓకే,
2: వెళ్ళి 7 వారాలు అయితే మనం ఇక్కడ చేయాలి.
1: అయితే ఒక విషయం చెప్పండి, భద్రాచలం వారు ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేశారన్నారు, ఏ సమయాల్లో వెళ్తాయి? అప్పుడు రోజు వెళ్తాయా?
2: ఉదయం ఒకటి పెట్టారు, సాయంత్రం ఒకటి పెట్టారు బస్సులు అండి.
1: ముందస్తుగా బుకింగ్
2: 1000 రూపాయలు టికెట్ పెట్టారు, నడుస్తుంది.
1: వెళ్ళిన రోజే మళ్ళీ రిటర్న్ అవ్వాలా?
2: వెళ్ళిన రోజు రిటర్న్ అయిపోవచ్చు.
1: ఓకే,
2: అంటే ఉదయం బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది. రిటర్న్ మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి బస్సులు రిటర్న్ అవుతాయి, వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి.
1: ఓకే, ముందస్తు బుకింగ్ అనేది ఏమి లేదు. ఓకే వెంకటేశ్ గారు, చాలా చక్కటి విషయాన్ని ఇప్పుడు సందర్భానుసారంగా మన మహిళలకి అందించారు, ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి

0: మంగళవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందో 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: హలో,
1: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు?
0: మంచినీళ్ళ జెన్నీ సార్, సింగపాలెం సుజాతనగర్ మండలం సార్.
1: మంచినీళ్ళ జెన్నీ,
0: బాగున్నారు సార్?
1: బాగున్నాం మేడం, మీరెలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నామండి.
1: మరి జెన్నీ గారు, ఈరోజు పసందైన మాటలు ఏంటి మాకు వినిపించేది?
0: ఈ రోజు ఏంటంటే, ఈరోజు వల్లక్షిరథంగా సార్, శ్రావణ మాసం. ఈ రోజు ఎవరైనా ఎంత పని ఉన్నా కూడా ఇంటి దగ్గర ఉండి వల్లక్షిరథం చేసుకుంటారు సార్. ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పూజ సార్.
1: మగవారి కోసం చేసే పూజ ఇది? ఆడవారు చేసేది
0: అంటే, ఆడవాళ్ళు చేసుకునేది మగవారి కోసమే, కానీ ఆడవాళ్ళు చేసుకుంటారు కదా సార్, వాళ్ళ కోసమే.
1: అవునవును, చాలా ఉత్సాహంగా ఉత్సాహభరితంగా ప్రతి ఒక్కరు ఆచరించేది ఇది శ్రావణ శుక్రవారం. మరి మీ ఊళ్ళో చేస్తారా శ్రావణ శుక్రవారాలు?
0: అంటే తక్కువ సార్, చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు సార్, కొంతమంది ఏమో వాయినాలు ఇచ్చుకుంటారు సార్.
1: వెసులుబాటు బట్టి కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి సరిపడదు.
0: అందరూ కుదుర్చుకుంటే బాగుంటుంది సార్, ఎందుకంటే సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కదా ఇది.
1: మీరు చేస్తారా జెన్నీ గారు?
0: చేస్తాం సార్, అందుకనే ఈ రోజు నాటి మానేసి ఇంటి దగ్గర ఉన్నాం సార్.
1: కొంతమంది అమ్మవారి పటానికి చేస్తారు, కొంతమంది అమ్మవారి ప్రతిమను సృష్టించుకుని దాంట్లో చేస్తారు. మీరు ఎలా చేస్తారు?
0: నేనైతే ఎప్పుడు ఫోటో పెట్టుకుని అమ్మవారిని అలా చేస్తా సార్.
1: రోజంతా ఉపవాసం ఉండాలి?
0: సాయంత్రం వాయినాలు ఇచ్చేసి సాయంత్రం తింటే బాగుంటది సార్. ఒక ఫోటో చెల్లిస్తే
1: వాయినాలు ఎంత మందికి ఇస్తారు?
0: ఒక ఐదుగురు గానీ ముగ్గురు గానీ, నేనైతే ఒక ఐదుగురికి ఇస్తా సార్.
1: అది మనకు అందుబాటులో ఉన్న వాళ్ళని బట్టి.
0: అంతే సార్.
1: ఓకే జెన్ని గారు, చాలా చక్కగా మరి ఈరోజు వ్రతం చేసుకుంటూ కూడా ఆకాశవాణికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
4: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం

0: విద్యాసంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
1: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
0: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
1: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
2: ఫైన్ ఫైన్ రమేష్ గారు, చెప్పండి ఈరోజు ముచ్చట ఏంటి?
3: అయితే ప్రెసెంట్ మేము ఉద్యోగరీత్యా మాన్కోడ దగ్గర జాబ్ చేస్తున్నాం సార్. నేను ఇక్కడ బంజారాలు బాగా ఉంటారు సార్, బయ్యారం దగ్గర శ్రీనివాస నగర్ మాది. అయితే ఏటా బంజారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం అత్యంత భక్తి శ్రద్ధతో ప్రకృతి ఆరాధనగా జరుపుకునే ప్రాచీన బంజారాల ఫెస్టివల్ ఒకటి తేజ్ అని జరుపుతుంటారు సార్. శ్రావణ మాసంలో
2: తేజ్ పండుగ చాలా ఫేమస్ కదా.
3: తేజ్ పండుగ చాలా చక్కగా జరుగుతుంది సార్ ఇక్కడ. ఇక్కడ పెళ్లికనే అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలు మంచిగా చదువు రావాలని, బాగా ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని, తర్వాత కుటుంబం పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ఆరాధించే పవిత్ర వ్రతం. 9 రోజుల నుంచి 11 రోజుల వ్రతం సార్ ఇది. ఈ బంజారాల బతకంలో వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ముఖ్యంగా పెళ్లికని పిల్లలే ఉంటారు సార్, టీనేజ్ అమ్మాయిలే. ఆ పిల్లలు అక్కడ ఇంటి ముందు పెద్దవాళ్ళు ఒక మంచి కడతారు అన్నట్టు. కట్టి అక్కడ మోదుగు ఆకులు ఉంటాయి చూడండి సార్, మోదుగు ఆకులతోటి ఇట్లా ఒక చిన్న డబ్బాలాగా తయారు చేసి దానిలో మట్టి, రేగడి మట్టి, ఎర్ర మట్టి వేసి ధాన్యపు గింజలు చల్లుతారండి, గోధుమలు, సజ్జలు, జొన్నలు. మంచి ఏర్పాటు చేసి దాన్ని ఎవి ముట్టుకోకుండా చుట్టూ ఇనుప వల ఉంటుంది అన్నట్టు. తర్వాత ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ పవిత్రంగా స్నానాలు చేసి దేవుణ్ణి ఆరాధించి పూజలు అవి చేసి ఆ పిల్లలు వాటికి నీళ్లు పోస్తూ ప్రతి సాయంత్రము విద్యుత్ దీపాలు వెలిగించే అక్కడ అందమైన సంప్రదాయ దుస్తులు ధరించి తేజ్ బుట్టలపై తలపై పెట్టుకుని పిల్లలు నృత్యాలు కూడా చేస్తుంటారు సార్ అక్కడ. పండుగ చివరి రోజు మొలకెత్తిన తేజ్ మొక్కల బుట్టలని నెత్తి మీద పెట్టుకుని ఒకరినొకరు మార్చుకుంటూ ఉంటారండి, వీళ్ళది వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ వీళ్ళకి ఇస్తారు. తర్వాత అవి కొన్ని దేవుడి ప్రసాదం చేసి శనగలు అవి ఉడకబెడతారు అన్నట్టు. చివరి రోజు సార్, 2 రోజులు జరుగుతుందంటే 11 రోజులు జరుగుతుంది అన్నట్టు. ఈ 11 రోజుల్లో ఆ విత్తనాలన్నీ కూడా మొలకెత్తి చక్కగా పచ్చ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటారు సార్. పిల్లలంతా ఎక్కువగా టీనేజ్ పిల్లలు, పెళ్లికైన పిల్లలు వీళ్ళందరూ వచ్చి తిరుగుతూ ఉండి చెరువు గానీ జలాశయాలలో వాటిని విడుస్తూ బాగా ఏడుస్తుంటారు సార్ అప్పుడు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ 7 ఏళ్ల వరకు మళ్ళీ వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయితే వాళ్ళు అందులో పాల్గొనడానికి వీల్లేదు అన్నట్టు.
2: అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు పాల్గొనకూడదా?
3: పాల్గొనరు సార్, వాళ్ళు వాళ్ళే పూజలు చేస్తుంటారు, పెద్దవాళ్ళు పక్కన ఉంటారు.
2: ఓకే,
3: అవి ముట్టుకోవడం గానీ అవి చేయడం గానీ అన్ని కూడా పెళ్లి కానీ పిల్లలు ఇస్తారు. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మ్యారేజ్ అనుకోండి, వాళ్ళని పక్క పెడతారు, పక్క పెట్టి మళ్ళీ టీనేజ్ అమ్మాయిలు వస్తారు అన్నట్టు. కుటుంబం మంచి పాడి పంటలతో సుఖశాంతితో వర్దిలానే చాలా పవిత్రంగా వాళ్ళు ఆరాధిస్తారు. ప్రాచీన కాలం నుంచి, ఎప్పుడో కాకతీయుల కాలం నుంచి ఒక బతుకమ్మ పండుగ లాగా ఉంటుంది సార్ వీళ్ళది. మా దగ్గర శ్రీనివాస నగర్ లో చాలా బాగా చేస్తారు సార్, ఎమ్మెల్యే వస్తారు, ఎంపీఓ వస్తారు, తర్వాత సర్పంచ్, వీళ్ళందరూ వార్డ్ మెంబర్స్ అందరు కూడా వచ్చి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అన్నట్టు. ప్రతి ఏటా జరుగుతుంటుంది సార్ ఇక్కడ.
2: ఓకే రమేష్ గారు, మరి తీజ్ పండుగ యొక్క ప్రాముఖ్యత అది ఎప్పుడు చేసుకుంటారు అనేది చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట ఒకటి వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
3: థ్యాంక్ యూ సార్.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
3: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
4: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
5: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
6: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்கசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
5: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
4: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
5: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
4: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
5: ఫోన్ నంబర్
4: 9989679076.
5: మరొక నెంబర్ 7989701158.
6: హలో.
7: హలో, నమస్తే సార్.
6: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
7: నా పేరు రేణుక సార్, సుజాతనా గారు. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటకి చేశాను సార్.
6: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమమే అయితే పాట మా దగ్గర రెడీగా ఉంది. ముచ్చట మీ దగ్గర ఏముంది?
7: గత వారం సార్, చిన్న పాప అండి, 7 పాప. ఆడుకునే పిల్లలు ఏం చేశారంటే ఆడిపిస్తానని తీసుకెళ్లారు సార్ ఆ పాపని. తీసుకెళ్లి ఆడిపించుకుంటూ హౌస్ లో పడేశారు.
6: అయ్యో,
7: చనిపోయింది పాప, 7 పాప అండి.
6: ప్రమాదవశాత్తు పడిందా, పడేశారా హౌస్ లో?
7: పడేశారో తెలీదు, ఆ అమ్మాయి పడిపోయింది తెలీదు, గానీ అసలు అది మామూలు కాదు సార్. అయితే
6: పెద్దవాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదు.
7: ఏ పాప అయితే తీసుకెళ్లింది, అదే పాప మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టింది. ఏంటంటే మాకేం తెలియదు అని అంటున్నారు సార్ వాళ్ళు.
6: తెలీదు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా విషయం తెలియదు.
7: అవును సార్, నేను చెప్పేది అంటే ఒకటే సార్, మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అట్లా ఇస్తే ఇక్కడనే జరిగింది సార్.
6: సహజంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎట్లా ఉంటుందంటే అక్కడ తల్లిదండ్రి కూడా వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు చూసారా, పెద్ద ప్రమాదం జరిగింది కదా.
7: అవును సార్.
6: ఓకే అండి, మరి రేణుక గారు, ఇలాంటి జరగకుండా ఉండాలంటే మన జాగ్రత్త కూడా చాలా అవసరం.
7: అవును సార్, నేను చెప్పేది అదే సార్.
6: ఓకే అండి, ఆకాశవాణికి ఫోన్ చేసి మరి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు అందరు కూడా ముందుకు రావాలని మీ యొక్క సందేశంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
7: థాంక్స్ సార్.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే.
2: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
4: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
5: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
6: కరీముల్లా, విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
7: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
8: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
9: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
10: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే

0: మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తనువారాదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హలో.
6: హలో, శుభోదయం అండి.
5: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
6: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నాను
5: సార్. స్వీటీ గారికి స్వాగతం అండి. స్వీటీ గారు
6: సార్, బాగున్నారా?
5: బాగున్నా మేడం. ఈరోజు ముచ్చట్లేంటి మనకి?
6: ఇవాళ అప్పుడే పుట్టిన శిశువుని సంరక్షించడం ఎలానో చెప్పాలనుకుంటున్నా.
5: చెప్పండి.
6: శిశువును వెచ్చగా ఉంచడం అవసరం. తల్లి శరీరానికి ఆనుకుని ఉంచాలి బిడ్డని. పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వాలి. తదితర పదార్థాలు ఏమి ఇవ్వకూడదు. పుట్టిన 24 గంటల లోపు స్నానం అలాంటివి ఏమి చేయించకూడదు. పుట్టిన వెంటనే శిశువు బరువుని తూచాలి. 2.5 kgs కన్నా తక్కువ బరువు ఉంటే డాక్టర్ గారిని సలహా తీసుకోవాలి. అలానే బొడ్డుకి ఏమి రాయకూడదు. జబ్బులతో బాధపడే వారి నుంచి శిశువును దూరంగా ఉంచుకోవాలంట. 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర పదార్థాలు ఇవ్వకూడదు. శిశువుని ఎత్తుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అలానే శిశువు సరిగ్గా పాలు తాగకపోయినా, తర్వాత ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఉన్నా, ఛాతి లోపలికి పోతుందా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. జ్వరము, తర్వాత బొడ్డు దగ్గర చీము ఎర్రబడినా కూడా ఏమీ అప్లై చేయకూడదు. చిన్నపిల్లలకి కామెళ్ళు వస్తుంటాయి కదా, అవి ఎలా గుర్తు పట్టాలంటే చేతులు కాళ్ళు చూసుకోవటం, కళ్ళు కొంచెం పసుపచ్చగా అనిపించినా డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలు కొన్నిసార్లు అపస్మాత్క స్థితిలో వెళ్తుంటారు, మగతగా ఉన్నా కూడా చూపించాలి డాక్టర్. ఎక్కువ సార్లు విరోచనాలు, రోజుకి 3-4 సార్లు 5 సార్లు కూడా అవుతుంటాయి. ఆ టైంలో కూడా పిల్లల్ని గమనించుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాలి
5: ఖచ్చితంగా.
6: తర్వాత వాంతులు అయినా కూడా పిల్లలని తీసుకోవాలి. ఎక్కువ పాలు తాగించిన తర్వాత సర్పింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల కూడా పిల్లలలో వాంతులు అనేవి వస్తుంటాయి అన్నమాట. సో 15 నిమిషాల నుంచి 1/2 గంట దాకా పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ అనేది చేయాలన్నమాట. వాళ్ళని బాగా వీపు మీద తట్టి బర్పింగ్ చేస్తే పిల్లలకి వాంతులు రాకుండా ఉంటాయి అన్నమాట.
5: చాలా జాగ్రత్తలు చెప్పారు స్వీటీ గారు. ముఖ్యంగా ఈ చంటి పిల్లల సంరక్షణ అనేది ఒక పెద్ద ఆర్ట్. కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో, అంటే ఇటువైపు గానీ అటువైపు గానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంరక్షణ అనేది వాళ్ళు తీసుకుంటారు. మదర్ ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకు అనుసరణలో చేయాల్సిందే తప్ప తనకు తనగా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి. ఏది కూడాను మరి పిల్లలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడాను డాక్టర్ గారు సంప్రదించిన తర్వాతనే చేయాలి. సొంతంగా కొంత ట్రీట్మెంట్ చేసినప్పుడు అది బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలు కాబట్టి. ఓకే స్వీటీ గారు, చాలా చక్కగా మరి ఆకాశవాణితో చంటి పిల్లల సంరక్షణ కోసం చెప్పినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
6: ధన్యవాదాలు.

0: మీ బ్రాండును ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా?
0: ప్రత్యేక ఆఫర్లా?
1: విద్యా సంస్థ అడ్మిషన్లా?
0: ఆసుపత్రి సేవలా?
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం.

0: సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: నమస్తే అండి.
3: నమస్తే సార్.
2: ఇది పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: నా పేరు మారవేణ శ్రీనివాసరావు సార్.
2: శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం సార్.
2: చెప్పండి, ఈరోజు మన ఆకాశవాణితో ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు?
3: ఆకాశవాణి అంటే ఇప్పుడు చదువులు చెప్పే విద్యార్థులకే గురువును చంపే పరిస్థితికి వచ్చింది ప్రజెంట్ గా.
2: అవును, ఈ మధ్య కాలంలో చూసాం, అది విన్నాం.
3: సంఘటన జరిగింది కదా సార్.
2: అవును,
3: స్కూల్ హెడ్ మాస్టర్ ని చంపి ఆమె దగ్గరే డబ్బులు తీసుకొని చిరాల వాటికి ఇద్దరు టెన్త్ క్లాస్ పిల్లలే వాళ్ళు చేసిన దారుణం ఇది. ఒకప్పుడు గురువులు అంటే ఎంత పూజించేది, గురువులు అంటే ఎంత గౌరవం ఉండేది. ఇప్పటికీ గురువు పూజ రోజు గురువులు పూజిస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు మన సీనియర్స్ విద్యార్థులు పోయి గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గురువులు పూజించడం ఇలా జరుగుతున్నది. కాలం మారిపోయింది సార్. ఇట్లా తయారైపోయింది, చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి వ్యసనాలకు బానిసైపోయింది ఊట మొత్తం.
2: మన వంతు బాధ్యత ఏంటి మరి దీని మీద?
3: మన వంతు బాధ్యత అంటే మన పిల్లలకి మనం చెప్తున్నాం సార్. మన పిల్లలకి మనం విషయంలో ఇస్తూనే ఉన్నాం కానీ, తల్లిదండ్రులు ఇస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ అలవాటు అట్లా బానిసలు అయిపోయింది. పిల్లలు అట్లా తయారైతున్నారు.
2: తల్లిదండ్రులు ఎంత నిఘా ఉంచినా కూడా పిల్లలు ఏదో ఒక క్షణంలో వాళ్ళని మాయ చేసేస్తున్నారు.
3: అవును సార్. అందులో ఒకరు మందుకు బానిస ఉంటే వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్లి వాళ్ళ మధ్య అలవాటు చేస్తున్నారు.
2: కానీ ఇది జీవితాంతం వాళ్ళకు గుణపాఠంగా ఉంటుంది కదా.
3: అవును సార్.
2: అనుకోకుండా ఒక ప్రధాన ఉపాధ్యాయురాలిని హత్య చేయడం, వ్యసనాలకు బానిసైపోయి అది వారి జీవితం పైన ప్రభావం చూపుతుంది, అలాగే కుటుంబాల మీద ప్రభావం చూపుతుంది.
3: అవును సార్. ఇలాంటి ఘటనలు అసలు వింటానికి కూడా చాలా దారుణం ఉంది సార్ ఈ ఘటన.
2: ప్రతి తల్లిదండ్రి కూడా జాగ్రత్త పడాలి.
3: అవును సార్.
2: పిల్లలకి మనం ఏవైతే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నామో, వాళ్ళకి చేతి నిండా డబ్బు, సెల్ ఫోను, బైక్ ఇవన్నీ ఇస్తున్నామో ఇవ్వండి, కానీ ఏ కోణంలో వెళ్తున్నారనేది మనం అబ్జర్వ్ చేయాలి.
3: అవును సార్.
2: ఓకే అండి. మరి శ్రీనివాసరావు గారు, మరి ఆకాశవాణితో మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
3: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
2: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
1: ఫోన్ నంబర్
2: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
3: మీరింతవరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎం బాబుసింగ్, పి ప్రభాకరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం.
5: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో యూపీ సినిమా లైన్స్ ఆదిత్య మ్యూజిక్ వారు సమర్పించిన శ్రావణ మాసం చిత్రంలోని పాటలు వింటారు.

నా చేతులు, నా కాళ్ళు, నా శరీరంలోని అన్ని భాగాలు తినండి, కానీ ఒక్కటి మాత్రం ముట్టుకోవద్దని ఆ కాకుల్ని ప్రాధేయపడింది. ఏమని ప్రాధేయపడింది?

మీరింతవరకు ఆదిత్య మ్యూజిక్ వారు సమర్పించిన శ్రావణ మాసం చిత్రంలోని పాటలు విన్నారు. ఏక చిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గోకులంలో సీత చిత్రం నుంచి చిత్ర బృందం పాడిన పాట.

0: తర్వాత
1: కనపడలేదా యువరాణి ఈరోజు.
2: మీరు వింటున్న పాట గౌతమ్ ఎస్ఎస్సి చిత్రం నుంచి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి స్వయం కృషి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. సమయం సరిగ్గా 11 గంటలు. ఇప్పుడు వినండి గోపి గోపిక గోదావరి ఈ చిత్రం నుండి కౌసల్య చక్రవర్తి పాడిన పాట. కౌసల్య చక్రి పాడిన ఈ పాట గోపి గోపిక గోదావరి చిత్రం నుండి వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. దోమలు పెరగకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమకాటు వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి. ఇప్పుడు వినండి కీరవాణి చిత్ర పాడిన పాట. చిత్రం పేరు క్రిమినల్.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఈ చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన ఈ పాట వినండి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మంచి అలవాట్లు ఉండాలి. వాటిల్లో స్వచ్ఛమైన నీరు తాగాలి, పోషకాహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం చేయాలి లేదా వాకింగ్ చేయాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: temperatures, causing the turbine to overspeed and resulting in the explosion. A major explosion occurred at Hazelo Labs Private Limited in Dhotugudem village located in Pochampalli Mandal of Yadadri Bhuvangiri district, leaving two workers dead and nine others injured. The incident took place late last night when a chemical reactor suddenly exploded, triggering a massive blast and a severe fire across the industrial unit. Two men were stabbed inside a Gurudwara in Canada's Alberta province after a man allegedly disrupted morning prayers ahead of a wedding ceremony. The attack occurred at Nanaksar Gurudwara Gursikh Temple on the northeastern outskirts of Edmonton shortly after 5 a.m. The Edmonton Police Service said officers responding to the incident near 14th Street and Horse Hill Road arrested a man at the scene. Canadian Prime Minister Mark Carney today condemned the attack and said the incident was appalling and no one should ever feel unsafe in their place of worship. The India Meteorological Department IMD has forecast heavy to very heavy rainfall over East Madhya Pradesh today. Heavy rainfall conditions are also expected to prevail over the northeastern parts of the country, including Assam, Sikkim, Meghalaya, Nagaland, Manipur, Mizoram and Tripura till tomorrow. Meanwhile, parts of Delhi NCR received rainfall this morning. The IMD has forecast generally cloudy skies with spells of light to very light rainfall over national capital today. In athletics, ace Indian javelin thrower Neeraj Chopra finished second at Lausanne Diamond League with a season best throw of 88.05 meter. In the BWF Badminton World Championships, the Indian women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichand will take on top seeds Liu Shengshu and Tam Ning of China in the semi-finals at the Indira Gandhi Indoor Stadium in New Delhi today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
4: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
3: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
4: ఎలా తెలుసుకోవచ్చు?
3: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
4: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
3: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ Easy EMI Gold Loan Scheme మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు ఇంతవరకు టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై, అర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలిసీ లెవెల్ పర్ నే

0: जनरेशन रिफॉर्म्स कर रहा है ताकि हमारा फ्यूचर सुरक्षित हो, गवर्नेंस पर रिफॉर्म्स कर रहा है, ईज ऑफ लिविंग के लिए रिफॉर्म्स कर रहा है, कि रिफॉर्म्स हमारे लिए कंपल्सन नहीं है, ये हमारा कमिटमेंट है, ये हमारा कन्विक्शन है।
1: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్నే మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మ్యారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, భీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాలేజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలపుళలోని పున్నామడ కాలేజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి.

0: విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే ఆలపుళ చేరుకున్నారు. ఆలపుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం ఆలపుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఘంటసాల జానకి పాడిన పాట, చిత్రం గోపాలుడు భూపాలుడు.

రమేష్ శైలజ పాడిన పాట విన్నారు. చిత్రం గుడిగంటలు మ్రోగాయి. ఇప్పుడు వినండి ఘంటసాల భానుమతి పాడిన పాట, చిత్రం గృహలక్ష్మి.

సతి చంద్రమతి నాడు ఏమి చేసినది పతికై బ్రతుకంత ధారవోసినది ఆ

గంటిసెల భానుమతి పాడిన పాట వినండి. మీరు ఇంతకుముందు విన్న పాట గంటిసెల భానుమతి గృహలక్ష్మి చిత్రం నుండి పాడిన పాట. ఇప్పుడు వినండి ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుండి గంటిసెల సుశీల పాడిన పాట.

రాజకోట రహస్యం. ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల అభివృద్ది వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా, ఆపై అప్పీళ్లను టీడీఎస్ఏటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్

తొలి జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్ విద్య ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్దిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100 డయల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని

ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మనిషి అతి తెలివి రోహిణి చింతాగారి కథానిక వింటారు.
1: అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అది చెట్టు చేమలతో చాలా గుబురుగా చీకటిగా ఉండేది. అంత చీకటి చిక్కటి అడవి అవడంతో మనుషులు దానిలో ప్రవేశించటానికి భయపడేవారు. దాంతో అందులో జంతువులు పక్షులు చాలా సురక్షితంగా ప్రకృతి నియమాలు పాటిస్తూ ఆకలి వేసినప్పుడు ప్రాణరక్షణకు మాత్రమే వేటాడుతూ మిగతా సమయాలలో సఖ్యతగా సుఖంగా ఉండేవి. ఇది చూసి మనుషులు తట్టుకోలేకపోయారు. అంచేత ఓ రోజు మనుషులు అందరూ కలిసి అడవికి నిప్పురాజేశారు. అడవిలో చాలా భాగం ఆ మంటలలో తగలబడిపోయింది. ఆ మంటల్లో ఎన్నో పక్షులు జంతువులు చనిపోయాయి. చెట్లు చేమలు కాలి బూడిద అయిపోయాయి. వీటన్నిటితో పాటు మంటలు రాజేయడానికి కారణమైన మనుషుల గుంపులోని ఒక మనిషి కూడా చనిపోయాడు. చనిపోయిన ఆ మనిషి ప్రాణాలు కోల్పోయిన మిగతా చెట్టు చేమలు జంతువులు పక్షులతో కలిసి స్వర్గద్వారానికి వెళ్లాడు. అక్కడ చనిపోయిన జీవుల్ని బారుగా నిలబెట్టారు. భూమి మీద వాటి వాటి చర్యల తీర్పు కోసం ఎదురు చూడమని చెప్పారు. అయితే సర్వసృష్టిలోని శ్రేష్టమైన సృష్టిగా పరిగణింపబడే మనిషికి మొట్టమొదట తీర్పు చెబుదామని స్వర్గాధిపతి నిర్ణయించారు. మనిషి వారి ముందు నిలబడగా, మనిషి, సృష్టి మొత్తంలో గొప్ప సృష్టిగా పరిగణింపబడే నీవు ఏ కారణం చేత మరణించావు అని స్వర్గ న్యాయాధికారి ప్రశ్నించారు. మనిషి ఎంతో గర్వంగా, నేను యుద్ధభూమిలో మరణించాను ప్రభూ అని చెప్పాడు. ఆహా, అయితే నీకు స్వర్గప్రాప్తి ప్రసాదిస్తున్నాను, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి వచ్చావుగా అన్నాడు న్యాయాధికారి ముచ్చటగా. ఈ తీర్పు విని మనిషితో పాటు మంటల్లో పడి చనిపోయి స్వర్గద్వారం వద్ద తీర్పు కోసం వేచియున్న మిగతా ప్రాణులంతా నవ్వాయి. స్వర్గ న్యాయాధికారికి వాటి నవ్వు విని కించిత్తు కోపం వచ్చింది. ఆ చెట్టు చేమ పక్షి జంతు సమూహాన్ని లోపలికి పిలిపించి తన తీర్పు విని

ఎందుకు నవ్వారో వివరించమన్నాడు. అప్పుడు చెట్టు ముందుకు వచ్చి, ఈ మనిషి మరణించిన యుద్ధభూమిలో నేను ఒక జీవిని. నేను నా ధర్మాన్ని మనిషి కంటే గొప్పగా నిర్వర్తించాను. నా విశాలమైన కొమ్మల్లో ఎన్నో పక్షులకు చోటునిచ్చాను. అలసిన మనుషులకు నీడను పండ్లను ఇచ్చాను. సాధు జంతువులకు ఆహారమయ్యాను. అన్ని జీవరాశులకి స్వచ్ఛమైన గాలినిచ్చాను. ఇలా నా ధర్మం నిర్వర్తిస్తున్న నన్ను చంపిన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే నాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తిస్తుందన్న ఆనందంలో నవ్వాను ప్రభూ అని చెట్టు విన్నవించుకుంది. స్వర్గ న్యాయాధికారి ఒక్క నిమిషం ఆలోచించి, అదేమిటి మనిషి, చెట్టుని చంపే అవసరం నీకెందుకొచ్చింది? నేను చెట్టుని నాటిందే నీ సౌఖ్యం కోసం కదా. నీకు పండ్లు ఫలాలు ఇస్తూ నీడని స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికే కదా చెట్టును సృష్టించాను అని ప్రశ్నించారు. మనిషి ఏమాత్రం తడబడకుండా, ఇల్లు కట్టుకోవడం కోసం చెట్లని కొట్టాలి కదా ప్రభు అన్నాడు. దానికి గుహలు మట్టి ఇళ్ళు ఉన్నాయిగా అన్నాడు న్యాయాధికారి. ఆహారం కోసం చెట్టు కొట్టాను, వంట వండుకోవాలిగా ప్రభు చెప్పాడు మనిషి. చెట్టు కొట్టేస్తే పళ్ళు రావు కదా, ఇంకేమి ఆహారం, ఇంకేం వండుతావు, ఏం కాల్చుతావు అని అడిగాడు న్యాయాధికారి. మనిషి జవాబు చెప్పేలోపు అడవి మంటల్లో పడి చనిపోయిన ఒక అడవి పంది దుప్పి ముందుకు వచ్చాయి. మేము కూడా మనిషి ఆహారమే ప్రభు, మమ్మల్నే కాలుస్తాడు అని మొరపెట్టుకున్నాయి. మీరెవరు, ఎలా మరణించారు అని న్యాయాధికారి దుప్పిని అడవి పందిని అడిగాడు. ప్రభు, మనిషి చేసిన యుద్ధంలో చనిపోయిన జీవులలో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని తన ఆనందం కోసం వేటాడి చంపి, మా శిరస్సును తన ఇంట అలంకరణగా తగిలించి, మా చర్మాలతో చాపలు చేసుకుని, మా మాంసాన్ని తినే మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తించగలరని ప్రార్థిస్తున్నాం ప్రభు అన్నాయి ఏకకంఠంతో. ఏం మనిషి, వీరు చెప్పేది నిజమేనా? దుప్పులు అడవి పందులు చెట్టు చేమల్ని తిని బలం తెచ్చుకుని క్రూర మృగాలకు ఆహారమై వాటికి బలాన్ని చేకూర్చడానికి సృష్టింపబడ్డాయి. ఇలా నువ్వు వాటిని బలి తీసుకున్నావా అని న్యాయాధికారి కొంచెం బిగ్గరగా ప్రశ్నించాడు. అడవి పంది దుప్పి బాగా రుచిగా ఉంటాయంటే ఓసారి తిని చూద్దామని వేటాడాను ప్రభు. చచ్చిన వాటి చర్మం తలా పారేయడం ఎందుకని దాచాను అంతే అన్నాడు మనిషి ఏమాత్రం జంకకుండా. మరి మమ్మల్ని ఎందుకు వేటాడినట్టు అంటూ ముందుకు వచ్చి గాండ్రించాయి పులి సింహం. మీరు క్రూర మృగాలు, మా ఆవుల్ని మేకల్ని తిన్నందుకు మిమ్మల్ని వేటాడాను జవాబిచ్చాడు మనిషి. కాదు, మా గోళ్ల కోసం చర్మం కోసం అని కోపగించాయి పులులు. మీరు ఆవుల్ని మేకల్ని తిన్నారా ప్రశ్నించాడు న్యాయాధికారి పులిని సింహాన్ని. తిన్నాం ప్రభు, ప్రకృతి ధర్మం ప్రకారం అవి అడవిలోకి జ్వరబడితే తిన్నాం సంజాయిషి ఇచ్చాయి పులి సింహం. ఆవు మేక అడవిలోకి ఎందుకు వెళ్లారు న్యాయాధికారి అడిగాడు. మనిషి మా పాలన్నీ పితికి మాకు మా పిల్లలకి గడ్డైనా తినడానికి ఇవ్వకుండా మాడిస్తే ఆహారం వెతుక్కుంటూ అడవికి వెళ్లాం ప్రభు చెప్పాయి ఆవు మేక. మనిషి ఆవుకి మేకకి ఆహారం ఎందుకు ఇవ్వలేదు, దూడకి కాస్త ఆవు పాలు ఎందుకు వదలలేదు ఆగ్రహించాడు న్యాయాధికారి. చెట్లు కొడితే తప్పంటిరు కదా ప్రభు, ఇక ఆకులు ఎక్కడి నుంచి తాను, ఆవుకి మేకకి గడ్డి ఎక్కడి నుంచి పెట్టను, పాలు దూడకు వదిలేస్తే నా పిల్లలుగాతేం కాను ఎదురు ప్రశ్నించాడు మనిషి. అవసరానికి వనరులు వాడితే తప్పు కాదులే సర్దు చెప్పాడు న్యాయాధికారి. అవసరానికి మించి మనిషి వనరుల్ని వాడాడు, మిగిలినవి నాశనం చేసేశాడు ఆవేశంగా అరిచాయి కోతి కొంగ. మీరేం చెప్పదలిచారు అడిగాడు న్యాయాధికారి. మీ మనిషి చేసిన యుద్ధంలో బలైన జీవులం మేము, నా చెట్టు ఉన్న అడవి మొత్తం నరికాడు చెప్పింది కోతి. వర్షం ఆగిపోయింది, వేడి పెరిగిపోయింది. వెంటనే మనిషి, ఈసారి సాగుభూమి కోసం చెట్లు నరికాను ప్రభు అన్నాడు. 5 ఎకరాలైతే సాగుభూమి, 5000 ఎకరాలెందుకు ప్రశ్నించింది కోతి. కాస్త అడవిని నరకనిస్తే ఇప్పుడు అడవే లేకుండా చేసేస్తున్నాడు. మాకు బతకడానికి చెట్లు లేక, తినడానికి పళ్ళు లేక రోడ్డు పక్కన కూర్చుని మనిషి పారేసిన ఎంగిల్ తిండి తింటున్నాం. మా ఈ గతికి కారణమైన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు వీరస్వర్గం కావాలి గద్ది.

0: చింది కోతి. అన్ని అడవులు నరికి సాగుభూమి చేశావా అన్నాడు న్యాయాధికారి. జనాభా ఎక్కువ కదా ప్రభు, తిండి వద్దా అడిగాడు మనిషి. ఏమిటి, పళ్ళు ఫలాలు జంతువులు తిండి గింజలు ఇన్ని ఉన్నా అన్ని అడవుల్ని నరికేయాల్సి వచ్చిందా, ఆశ్చర్యపోయాడు న్యాయాధికారి. పక్షుల్ని చేపల్ని కూడా తినేస్తాడు ప్రభు చెప్పింది కొంగ. నా ఆహారమైన చేపలనన్నీ పట్టేస్తాడు, పెద్ద చేపల్ని చంపి వాటి కొవ్వు తీసి మందులు చేసేస్తాడు, మందులు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పరిశ్రమలు కడతాడు, అందులో ఏవో రసాయనాలు వాడి ఆ వ్యర్థాన్ని చెరువుల్లోకి వదిలేస్తాడు, వాటి వల్ల చేపలు జలజీవులు విషపూరితమైపోతున్నాయి, అవి తిని మేం మరణిస్తున్నాం, అది చాలదన్నట్టు మనిషి మమ్మల్ని వేటాడి చంపి తిని మా ఈకలతో దిండ్లు కుట్టి తలకింద పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు, వాపోయింది కొంగ. జలాలు కూడా కలుషితం చేస్తున్నావా, న్యాయాధికారి కోపగించాడు. మనిషి దానికి పరిశ్రమలు లేకపోతే భగవంతుని పూజకి పట్టుబట్టలు నూనె ఒత్తులు ఇతరత్ర పూజా సామాగ్రి చేయలేం కదా ప్రభు అని సమాధానం ఇచ్చాడు. మరి నదులు, వాటిలో శవాలు, కాలుష్యం మాటేమిటి, ప్రశ్నించాయి జంతువులు. పాప ప్రక్షాళన కోసం ప్రభు, నమస్కరించాడు మనిషి. మరి పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత గాలి, వాహనాలు, అడిగాయి చెట్లు. సృష్టిలో అత్యుత్తమమైన జీవిగా నిరూపించుకోవాలా వద్దా, నవ్వాడు మనిషి. ఇదంతా మా తెలివితో సాధించిన ఘనత, గర్వంగా అన్నాడు. న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. నీ సౌఖ్యం కోసం అందమైన ప్రకృతిని సృష్టించి, ఆహారం కోసం చెట్లు చేమలు చిన్న జంతువులు ప్రసాదించి, దాహం కోసం జలాశయాలు నదులు ఇచ్చి స్వచ్ఛమైన గాలి ప్రసాదిస్తే నువ్వు దురాశతో స్వార్థంతో నీ ఉనికిని నువ్వే చంపేసుకునేంతగా ప్రకృతిని భూమిని నాశనం చేశావు, నీకు ఎన్నటికీ స్వర్గం ప్రాప్తించదు పో అని బిగ్గరగా అరిచి న్యాయాధికారి మనిషిని స్వర్గద్వారం నుంచి గెంటివేశాడు. మనిషి తన అతి తెలివితో తన పతనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు.
1: మీరింతవరకు మనిషి అతి తెలివి రోహిణి చింతాగారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు

భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

కార్యక్రమంలో ముందుగా అన్నయ్య చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, రాజ్విక, అమృత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఎండి షాకీర్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, మీ అందరి కోసము అన్నయ్య చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత మట్టిలో మాణిక్యం ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, మీకోసము మట్టిలో మాణిక్యం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత స్టాలిన్ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మీరు కోరిన పాట మీకోసం వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత అల్లరి మొగుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, మీ అందరి కోసము అల్లరి మొగుడు చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో తర్వాత కొండవీటి దొంగ ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, మురిపిటి స్వరూప, నాగయ్య, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలము రాఘవాపురం నుండి కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత యముడికి మొగుడు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మైచారి, సత్యవతి, అమృతమ్మ వీరంతా ఖమ్మం అర్బన్ మండలము ఈర్లపూడి గ్రామం నుండి కోరుతున్నారు.

కార్యక్రమంలో తరువాత అక్క చెల్లెళ్ళు ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంష్, లింగాల కార్తిక్, మోహిత్ సిద్ధార్థ. ఇంకా ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోత పెనగంచిప్రోలు మండలము సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు గారు.

కార్యక్రమంలో తర్వాత ఆత్మబలం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. కొత్తగూడెం సైనిక్ పూర్వ్ కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, జబ్బా, సర్వయ్య, నర్సింగులు, రాంబాబు, సునీత, రీమా, రీనా, మోకాళ్ళ శేఖర్, మోకాళ్ళ సర్వయ్య, మీ అందరి కోసము ఆత్మబలం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నుండి గొర్రె బాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేశ్వరరావు, శేర్వాణి, జయంతు, శేఖర్, స్వర్ణలత, దత్తాత్రేయ, అవునూరి చంద్రయ్య, భారతి, గంగా, ప్రసిద్ధ, భూదమ్మ, హేమలత, ఆదర్శ్, శివ, పద్మలత, అన్వేష్, తనుశ్రీ, కడారి కొమరయ్య,

కనకలక్ష్మి, కుమార్, కృపా, తేజస్విని, ఋత్విక్, భాగ్యరాజ్, కుమార్, మధుమతి, అలేఖ్య, మల్లయ్య, ఎల్లక్క, రామలక్ష్మి, బాబురావు, గంగారావు, శంకర్, చంద్రకళ, ఎల్లారావు, వెంకటలక్ష్మి, మన్నెంపల్లి, ఓదేలు, పద్మ, రాకేష్, అశ్వని, మోహన్, రేణుక, యశ్వంత్, లక్ష్మి, నర్సు, పింకీ, ప్రియదర్శిని, ప్రియాంక, సురేష్, రమాదేవి, ఇంకా బర్మా క్యాంపు నుండి ఊటాల రాజేశ్వరరావు, నాగమణి, ఇందు, సత్యనారాయణ, లక్ష్మి, కొప్పుల రాజేష్, కల్పన, రుద్రాంశ్, సాయి, పునీత, వీరంతా కోరుతున్నారు ఆత్మగౌరవం చిత్రం నుండి పాటను వినిపించమని.

కార్యక్రమంలో తర్వాత శ్రోతలు గోపాలపురం గ్రామము, అశ్వాపురం మండలము, నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నము, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకట్రెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి వీరంతా ఆత్మీయులు చిత్రం

గుండమ్మ కథ ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలము తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజు, ఊకే రామకృష్ణ, వాణి, నాగచైతన్య, నాగస్వప్న, ధరణి.

శ్రీరామరాజ్యం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు అశోక్, కుశాల్, దేవయ్య, షరీఫ్, విరంత, గన్నవరం గ్రామము, భద్రాచలం ఏరియా నుండి కోరుతున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన జెమినీ ఫిలిం సర్క్యూట్ వారి శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం నుండి పాటలు వింటారు.

0: Okay, let's go.
1: Oh yeah.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేశాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: వేసుకో జై బాలా.
1: ఎవర్రాది? ఇది శంకర్ దాదా MBBS కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన జెమినీ ఫిలిం సర్క్యూట్ వారి శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుండి పాటలు విన్నారు.

0: స్నేహం కోసం ఈ చిత్రం నుండి మను జయచందన్ పాడిన పాట.
1: సంపేత్తండి, నువ్వు ఎదురు తిరిగి మాట్లాడావంటే ఎరా ఆడు చేసిన తప్పే
2: కదా. అవును, కొబ్బరి చెట్టు చేసిన ముచ్చట మన అమ్మాయి సైతే తప్పేంటి, చెప్పండి రా.
1: ఆగరా,
2: ఆగనండి,
1: ఆగమంటుంటే
2: ఆగనండి. అయ్యా,
1: వచ్చిన నాటకం ఆడాను. అయ్యో, తెలియ తక్కువ దట్టమ్మ, ప్రేమ మట్టుకుంటే చాలదో.

0: 있더라.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. చిత్రం పేరు ముఠామేస్త్రి.
1: అది రాబట్ట

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఉదిత్ నారాయణ్ స్వర్ణలత పాడిన పాట వినండి. చిత్రం చూడాలని ఉంది.

100.1 MHz పై చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి డాడీ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట వింటారు.

0: టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా

0: టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: సాగర్ రైనారెడ్డి పాడిన పాట వింటారు. చిత్రం కరెంట్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

హాస్యం ప్రతి మనిషికి హాయినొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

మొద్దు మీదకి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పందెమాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పందెమాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే, ఆమెన అంటదే,

అల నూరుతంటే ఎమ్మ పునుగు ఉజ్జవాది సెంటు పూసుకుంటేనంటదే, ఎమ్మ పునుగు ఉజ్జవాది సెంటు పూసుకుంటానంటదే, ఆ మట్టలంటదే, అలాగనంటదే, ఆమెనంటదే.

0: మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: Police and administration and preparing a framework for a proposed triangular security grid. The BJP will run a month-long nationwide Seva Sankalp Abhiyan to mark Prime Minister Narendra Modi's birthday, with a focus on highlighting his commitment to public service and encouraging people, particularly the youth, to undertake acts of service. Briefing media in New Delhi today, BJP National General Secretary Vinod Tavade said the campaign will also mark 25 years of Mr. Modi taking oath as the Chief Minister of Gujarat on October 7, 2001. The party also passed a resolution today regarding the honour and protection of the historical legacy of Vande Mataram. In a social media post, BJP President Nitin Naveen said the party strongly condemned and unequivocally opposed to the Congress Working Committee's decision to sing only the first two stanzas of Vande Mataram in the party programmes. The government has imposed restrictions on the manufacturing, sale and distribution of all fixed-dose combinations or FDCs containing chlorpheniramine maleate and phenylephrine hydrochloride for children below 4 years of age. The Health Ministry has mandated a clear warning on these medicines, stating that they shall not be used for children below 4 years of age. Manufacturers have been directed to prominently display the warning on the label, package insert and promotional literature associated with these formulations. The government said the use of such combinations may pose risks to children below 4 years of age and safer alternatives are available. The Supreme Court has settled more than 400 cases on the first day of a three-day special Lok Adalat being held as part of the Samadhan Samaro initiative. The cases include matrimonial and property disputes, motor accident claims, land acquisition and compensation matters, tax disputes and service and labour cases pending before the top court. The Supreme Court said the initiative reflects its continued efforts to promote mediation and other consensual methods of dispute resolution as an important part of the justice delivery system. The special Lok Adalat, which began yesterday, will continue till tomorrow. A report in American media says that in Pakistan, 15 years after the assassination of Shahbaz Bhatti, first Catholic federal minister for minorities and a prominent champion of religious freedom, minority communities including Christians, Hindus and Ahmadis continue to face discrimination and attacks on places of worship across the country. According to the report, the abuses also include abductions, forced conversions and child marriages alongside the misuse of the country's blasphemy laws. Shahbaz Bhatti was assassinated in Islamabad on March 2, 2011 for his vocal opposition to Pakistan's blasphemy laws. In Odisha, the flood situation is showing signs of improvement, but large pockets of north and coastal Odisha remain inundated, with about 14 lakh people affected across several districts. Heavy rain is continuing in several districts in Madhya Pradesh due to the monsoon trough, cyclonic circulation and a low pressure area. And with that, we end this news bulletin.
1: Akashvani. నిలయంలో సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు

0: ప్రైవేటు భూముల్లో అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటికేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
1: 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులమో మతమో ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.
0: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం, యుఎల్సీ ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతున్నాం. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్టుమెంట్పై పడ్డంతో 2 వృద్ధులు గాయపడ్డారు.

0: ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నరసింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాక్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటి సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖా నేతృభిః సహ మేళనం అకరోత్. వార్తాకారస్య పంకజ్ సింహస్య అధ్యక్షతాయాం సమాహ్వానానాం సమాధానాయ ఉచ్చస్తరీయ సమిత్యాః ఘోషణా అపి జాతా. సర్వకారేణ చతుర్వర్షేభ్యః న్యూన బాలకానాం కృతే క్లోర్ఫెనిరామీన్, మెలియేట్ తథా ఫినైలే ఫ్రైన్, హైడ్రోక్లోరైడ్ ఇత్యేతైః యుక్తానాం సర్వాణి నిశ్చిత మాత్రా సంయోజనాని నిర్మాణే, విక్రయణే, వితరణే చ ప్రతిబంధం స్థాపితం. అద్య సాయంకాలె ఆంధ్రప్రదేశస్య విశాఖపట్నం నగరే బ్రిక్స్ యువ మంత్రిణాం సభా ఆరభ్యతే. భారతః సోమాలియాదేశేన సహ 22 భారతీయ నావికైః సహ విదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయే చర్చాం కరోతి. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మ

0: यात्रा प्रवर्तमानवर्षस्य ब्रिक्स अध्यक्षता इत्यस्य कार्यक्रमाणां भागो विद्यते। अद्य सायंकाले विशाखापत्तनम नगरे ब्रिक्स युवामन्त्रिणां सम्मेलनम् आयोज्यते। डॉक्टर मनसुख मांडविया इत्यनेन साकं शिक्षा कौशल विकासः उद्यमिता कल्याण संपोषण विकासः इत्येतेषु विषयेषु सहयोग सुदृढीकरणस्य उपायानां विषये चर्चां करिष्यति। सम्मेलनस्य एते एव प्रमुखाः विषयाः विद्यन्ते। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। द्वाविंशतिः भारतीय नाविकैः सह वैदेशीय ध्वजयुक्तयोः वाणिज्यिक नौकायानयोः अपहरणस्य विषये भारतं सोमालिया देशस्य अधिकारिणां समक्षम् अवोचत्। MT सिबु नौकायां षोडश भारतीय नाविकैः, MV लुतुफ नौकायां षट् भारतीय नाविकैः च सह एतयोः नौकायानयोः येमेन सोमालिया देशयोः पृथक् पृथक् घटनायां सशस्त्र समुद्रीय जलदस्युभिः अपहृताः। केन्यादेशे भारतीय उच्च आयोगः सामाजिक अन्तर्जालीय पटले अवदत् यत् सर्वे भारतीयाः नाविकाः सुरक्षिताः सन्ति इति कथ्यते। सः अवदत् यत् भारतं स्वस्य सामुद्रिक समुदायस्य सुरक्षायै कल्याणाय च सर्वाधिकं महत्वं प्रददाति। मिशन इत्यनेन उक्तं यत् ते सोमालिया देशस्य सम्बद्धैः अधिकारिभिः सह प्रकरणं विनिमयी कृतवन्तः। दूरदर्शन वाहिन्यां कृते केन्द्रीय सर्वकारेण विज्ञापन प्रसारणस्य अधिकतम अवधि समापिता। निर्णयस्य अस्य प्रभावः केबल टेलीविजन नेटवर्क नियम चतुर्नवत्युत्तर नवदशतम राजपत्रस्य अधिसूचनायाः प्रशासनेन साकं परिलक्ष्यते। पूर्वं सूचना प्रसारण मन्त्रालयेन उक्तं यत् दूरदर्शन प्रसारण क्षेत्रे आगतानां परिवर्तनानां दृष्ट्या विज्ञापनावधि सम्बद्धानां नियमानां पुनः समीक्षा आवश्यकी वर्तते। अद्य भारतीय जनता पार्टी इति दलेन वन्दे मातरम् इत्यस्य ऐतिहासिक रिक्थ संरक्षणस्य विषये एकः प्रस्तावः पारितः। एकस्मिन् सामाजिक अन्तर्जालीय सन्देशे भाजपा दलीय अध्यक्षः नितिन नवीनः प्रोक्तवान् यत् दलं केवलं प्रथम श्लोकद्वयं गायन् इत्यस्य कांग्रेस कार्यसमित्याः निर्णयस्य विरोधः करोति। BWF बैडमिंटन विश्वस्पर्धायां भारतीय महिला डबल्स युग्मस्य त्रिसा जाली गायत्री गोपीचंदयोः तथा चीनदेशस्य लियू शेंगशु टेन निंग इत्येतयोः मध्ये उपान्त्यचक्रीय स्पर्धा सम्प्रति नवदिल्ल्यां प्रचलति। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య, 9:00 News@9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో

సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరేపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో బొప్పాయి సాగులో అనువైన రకాలు వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. రచన శ్రీ ఎస్టిజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 53వ భాగంలో కామినేని బసవశ్రీ ఉమాదేవి గారి అనుభవం కథానిక ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:00, 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. రేపు 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ రేగల్ల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈపూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. మనం చిత్రం నుంచి శ్రేయ ఘోషల్, అశ్విన్, హరి పాడిన పాట వింటారు. చిత్రం మనం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఇప్పుడు వినండి దేవదాసు చిత్రం నుంచి కౌసల్య పాడిన పాట.

0: చూడా, నన్ను నువ్వు చూసిన తర్వాతే ఇష్టపడ్డావు, కానీ నేను నిన్ను చూడక ముందే ఇష్టపడ్డాను. 91221 నెంబర్లో ఓ పసులు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు

0: ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
4: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
5: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
6: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
7: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ప్రధానమైన పంట మొక్కజొన్నలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను చేపట్టాలి? మొక్కజొన్న విషయానికి వస్తే ఈ పంటకు నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో నత్రజని ఎరువులను పంట దశను బట్టి విడతల వారీగా అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని మనం 3 విభాగాలుగా విభజించి మొక్క 10 నుంచి 15 రోజుల వయసు ఉన్నప్పుడు, అదేవిధంగా మోకాలి ఎత్తున్నప్పుడు, అదేవిధంగా టాసిలింగ్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్లో మాత్రమే నత్రజని ఎరువులను అందించాలి. భాస్వరం ఎరువులను మనం అడుగు భాగంలోనే వేసుకోవాలి. ముఖ్యంగా సుమారు 30 రోజుల

వయసులో లేదా మోకాలెత్తు దశలో తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను అందించాలి. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో మన రాష్ట్రంలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. ఈ భాస్వర లోపాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించవచ్చు? భాస్వర లోపం ఉన్నట్లయితే మొక్కలు ఊదా రంగులోకి మారిపోవడం జరుగుతుంది. రైతులు వారి పొలాల్లో ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వారు 19 19 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోప లక్షణాలను నివారించవచ్చు. అదేవిధంగా పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. సో ఈ పోషకాన్ని అందించడం వల్ల మొక్క రోగ నిరోధక శక్తి, అదేవిధంగా బిట్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి పొటాషియం కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా మనం ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు వారి స్థాయిలో పొలం స్థాయిలో లభ్యమయ్యే పశుల ఎరువు, అదేవిధంగా కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను మనము ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకున్నట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని మనం నేలలో కలియదున్నప్పుడు మన నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, అదేవిధంగా పోషకాల లభ్యత పెరగడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నేలను ఈ సేంద్రియ పదార్థాలు తయారు చేస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు తప్పనిసరిగా వారు వినియోగించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, రైతు సోదరులు కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు, మొక్కకు చాలా ఆవశ్యకమైనటువంటి పోషకాలు, ముఖ్యంగా జింక్ కానీ, ఐరన్, అదేవిధంగా మ్యాంగనీస్, అదేవిధంగా బోరాన్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి పోషకాలు. సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కాబట్టి ఎప్పుడైనా వేయవచ్చు అనేది సరైనది కాదు. లోపం గమనించినట్లయితే సరైన పోషకాన్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం వినియోగించుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను మనము అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువు మోతాదు మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యం. రైతులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎరువు ఏది వాడుతున్నా మనది కాకుండా ఎంత మోతాదులో ఎప్పుడు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనవసర పెట్టుబడులు పెరగడం కాకుండా మొక్కకు కూడా అది విషపూరితంగా తయారవుతుంది. అదేవిధంగా నేలలో తేమ లేనప్పుడు రసాయనిక ఎరువులను వాడకూడదు. మనకు రైట్ సమయంలో రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మోతాదు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువుల యాజమాన్యంలో నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధిక నీరు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పోషకాల వినియోగాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు అధిక నీరు ఉన్నప్పుడు కానీ నీటి కొరత ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులను వేయాలి. అందువల్ల పంటలకు అవసరమైనటువంటి పోషకాలు సరైన సమయంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వానాకాలంలో పోషక యాజమాన్యం పాటించడానికి రైతు సోదరులు 6 సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది భూసార పరీక్షను తప్పనిసరిగా చేసుకోవడం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టడం. 2వది పంటకు అవసరమైన పోషకాలను సమపాలల్లో అందించడం. 3వది నత్రజని ఎరువులను అవసరానికి మించి వినియోగించకపోవడం. 4వది సేంద్రియ పదార్థాన్ని నేలలో పెంపొందించడం. 5వ అంశం సూక్ష్మ పోషకాలు

ను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించాలి. ఆరవది, ఎరువుల మోతాదు, సమయం మరియు వినియోగ పద్ధతిలో శాస్త్రీయ సిఫార్సులు. వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి పోషకాలను మాత్రమే వినియోగించినట్లయితే ఎంత పంటకు అవసరమో అంతే అందియడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా రైతు సోదరులకు, సోదరిమణులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వానకాల పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో సమగ్ర పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన పోషకం, సరైన మోతాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం.

పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం, ఇవి మనము సమగ్ర పోషక యజమాన్యం ద్వారా సాధించే అంశాలు. అందరికీ ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్య రక్షణ ఈ అంశం గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆడవారి మాటలకు అర్థాల వీరులు చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం

0: కార్యాచరణ సిద్ధం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర ప్రాముఖ్యత ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా భరతమాత పట్ల భక్తిభావం స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య ఆర్థిక సాంకేతిక సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा. उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600 పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన జైనా

0: చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడి సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యూఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7285 కోట్ల యూఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6540 కోట్లు డాలర్స్ గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు ఈసీబీ ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంత వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థికాంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి కేథలిక్ ఫెడరల్ మంత్రి మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:15 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసానువాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కిసానువాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎం శంకర్ గారు నమస్కారం అండి.
7: నమస్తే సార్.
6: వరిలో కాండం తులుసు పురుగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి.
7: ప్రధానంగా మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరి సాగు మనకు ఈ మధ్యలో వేసుకున్న తర్వాత ఈ మొదటి దశలో నాట్లు వేసే సమయం ఇది. నాట్లు వేస్తూ ఉన్నారు. ఈ నాట్లు వేసే ముందు ఒక వారం ముందు ఈ వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చేపట్టాలంటే ప్రధాన పొలంలో ఇది ఆశించకుండగా మనము నారుమడిలోని

0: ఈ పురుగు ఆశించకుండగా నివారించుకోవాలి. దీని నివారణకు ప్రతి 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3cg గుళికలను మనము నారు పీకే వారం ముందు వేసుకొని నారును వీకినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన పొలంలో ఆశించదు. అదేవిధంగా మనకు ప్రధాన పొలంలో ఈ వరి నారును నాటుకున్న తర్వాత 18 నుంచి 20 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనకు 20-25 రోజుల్లో మధ్యలో మనం ఒకసారి కార్బోఫిరాన్ 3cg గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు మనకు 20-25 కేజీల ఉసుకలో గాని లేదా యూరియాలో గాని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ గుళికలను వేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ వరిలో కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనకు కంకి వెళ్లిన తర్వాత కూడా ఈ తెల్ల కంకి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగే ఆ తెల్ల కంకిని చేస్తుంది కాబట్టి దాని నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందులు గుళికలుగానే వేసుకోవచ్చు లేదా ఇంతకుముందు చెప్పిన కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము ఆ సమయంలో కంకి వచ్చే దశలో కూడా మనము ఈ మందులను పిచికారి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కాండం తొలుచు పురుగును నివారించుకొని మనము పంటను ఈ కాండం తొలుచు పురుగు నుంచి నివారించుకొని అధిక దిగుబడి సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మందులను కానీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
1: కందిలో ఆకుముడత నివారణ ఎలా చేయొచ్చంటారు?
0: ప్రస్తుతము మనము కంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనకు కంది 40-60 రోజుల మధ్య దశలో ఉన్నది. కాబట్టి మనకు కందిలో ఆకులపైన రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కందిలో మనకు చిత్తపురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుముడత కూడా మనకు ఆకులన్నీ ఒక మధ్యలో ఒక గుంపుగా ఏర్పడి దాని లోపల ఆకులను కూడా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు చిత్తపురుగులకు కానీ ఆకుముడత పురుగు కానీ క్లోరిపైరిపాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిత్తపురుగులు కానీ అదేవిధంగా ఆకుముడతను మనం కందిలో నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ గారు, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్ని ఎలా నివారించగలుగుతాం?
0: ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లే పత్తి కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల ఎలినో ప్రభావం వల్ల మనకు బిడ్డ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగినప్పుడు ఈ బిడ్డ పరిస్థితుల్లో మనకు పత్తిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. మనకు కూడా పత్తిని చూసుకున్నట్లయితే సుమారుగా 60-80 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి పుష్పించే దశ వరకు మొగ్గ దశలో కొన్ని చోట్ల మొగ్గ దశలో కూడా ఈ పత్తి అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితుల్లో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పత్తిలో పచ్చదోమ అదేవిధంగా తామర పురుగులు తెల్లదోమ అదేవిధంగా పేనుబంక ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మనము ఈ రసం పీల్చే పురుగులను ముందు అంటే పత్తి విత్తుకున్న తర్వాత మొదటి 20 రోజుల నుంచి మనము పత్తిలో రసం పీల్చే పురుగులను నివారణ చేపట్టాలి. కాబట్టి మొదటి దశలో అయితే పత్తి మొలిచిన తర్వాత 20 రోజులకు ఒకసారి మనకు కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో కాండానికి మందు పెట్టే పద్ధతిలో బొట్టు పెట్టే పద్ధతి అంటాం. ఇది బాగా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది. కాబట్టి దీనికి మొదటి దశలో 20 రోజులప్పుడు

మొనోక్రోటోఫాస్ అనే మందును మరి నీళ్లు అంటే 1:4 అంటే మొనోక్రోటోఫాస్ ఒక భాగమైతే నీళ్లు 4 భాగాలు కలుపుకొని 20 రోజుల దశలో ఈ బొట్టు పెట్టే పద్ధతిని పెట్టుకోవాలి. అదేవిధంగా 40 మరియు 60 రోజులప్పుడు కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు ఫ్లోనికామిడ్ అనే మందును ఒక భాగమైతే నీళ్లు 20 భాగాలు కలుపుకొని పత్తికి కాండం పైన లేత భాగాన మనము కాండానికి బ్రష్తో కానీ లేదా మనకు ఈ కాండానికి పైపుల్లాగా ఉండి మనకు ఇది స్పెషల్గా రూపొందించబడింది, దాని దగ్గర కూడా మనము కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలాగా కాండానికి పై భాగాన పోసినట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా మిత్ర పురుగులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ రసం పీల్చే పురుగులైన పేను బంకను అదేవిధంగా తామర పురుగులను మిత్ర పురుగుల ఉధృతి అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎవరైతే పాటించకపోయినా మనం పురుగు మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులను మొదటగా లేత దశలోనే అంటే ఎక్కువగా ఇవి గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి దీనికి 5% వేప కషాయాన్ని కానీ లేదా వేప నూనె 1500 ppmను 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు మొదటి దశలో ఉండే గుడ్లు కానీ చిన్న చిన్న పిల్ల పురుగులను కానీ నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనకు తామర పురుగుల యొక్క అయితే పిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల రసం పీల్చే పురుగులు తామర పురుగులు కానీ పచ్చదోమ ఆ విధంగా అన్ని రకాల పురుగులు ఉన్నట్లయితే దానికి డైఫెన్ థయూరాన్ అనే మందు 1.25 g 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

0: డాక్టర్ ఎం శంకర్ గారు, చాలా మంది అంటుంటారు ఈ కత్తెర పురుగు వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది, దీనికి ఏం చేయాలి సార్, కత్తెర పురుగుని ఎలా నివారించాలి అని రైతులు అనుకుంటుంటూ ఉంటారు. అయితే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: తర్వాత మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి, పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది 2018 నుంచి మనము ఈ కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వల్ల చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి కత్తెర పురుగు ఆశించిన మొక్కలను చూసుకున్నట్లయితే ఇది మొదటి 10-12 రోజుల నుంచే ఈ కత్తెర పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు మొదటి దశ, రెండవ దశ లార్వలు ఆకుపైన ఉండి ఆకుపైన తెల్లని చారలను అనేది ఏర్పడతాయి. ఆ తర్వాత మూడవ దశ, నాలుగవ దశ లార్వల్ అనేది మొక్క సుడి లోపల ఉండి లోపలి భాగాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చివరి దశలైన 5వ దశ 6వ దశ లార్వలు మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3, 4వ దశల పురుగుల్లో ఏవైతే లోపల ఉండి మొత్తం ఆకును తినడం వల్ల మనకు ఆకుల పైన రంధ్రాలు అసమానంగా రావడం అనేది, రంధ్రాలు ఏర్పడడం జరుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు వలన మొక్కజొన్నలో చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగును మొదటి దశల నుంచే మనము ఈ కత్తెర పురుగును నివారించుకోవాలి. ఈ మొదటి దశలు అంటే పైరు 10-12 రోజుల్లో ఉన్నప్పుడు మనకు అజాడి రక్టిన్ వేప నూనెను 1500 ppm ను మనకు 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశలు కూడా భూమిలో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో లోతైన దుక్కులు కూడా దున్నుకోవాలి. ఆ తర్వాత ఈ పురుగు నివారణకు జీవ శిలీంద్ర నాశనులైన బ్యాక్టీరియా సంబంధిత మందులు, బీటి ఫార్ములేషన్ మందులు కానీ మనకు 2 grams 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మెటారైజియం రిలే అనే జీవ శిలీంద్ర నాశిని, దాని కూడా 2 grams 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉండే లార్వాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గుడ్డు దశలో కూడా దీన్ని నివారించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రైకోగ్రామ ప్రిటియోజం అనే గుడ్డు పరాన్నజీవిని కూడా మనము మొక్కజొన్నలో వదులుకున్నట్లయితే ఈ గుడ్డు దశలోనే ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ని చేసిన తర్వాత కూడా మనకు అన్ని సస్యరక్షణ పద్ధతులు చేపట్టిన తర్వాత కూడా మనము ఈ పురుగును మన పొలంలో గమనించినట్లయితే అప్పుడు మనము సస్యరక్షణ మందుల జోలికి వెళ్ళాలి. ఆ సస్యరక్షణ మందులను మనము మొదటి దశలో మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 grams 1 లీటర్ నీటి కలుపుకోవడము, లేదా ఎకరానికి అయితే 80 grams ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును కూడా 80 grams ఎకరానికి పిచికారి చేసుకోవాలి. మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మొక్కల సుడుల్లో, ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొక్కల సుడుల్లో ఉండడం జరుగుతుంది, కాబట్టి మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మందు అనేది మొక్కల సుడుల్లో పడాలి. సుడుల్లో పడేటట్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకో పద్ధతి ఏంటంటే, మొక్క పంట 25-30 రోజుల దశల్లో ఉన్నప్పుడు కత్తెర పురుగును నివారించడం కోసం మొక్కజొన్నలో ఇసుక మరియు సున్నాన్ని, అంటే సున్నము 1 భాగము ఇసుక 9 భాగాలను కలుపుకొని మనం ఆ ఉసుకను ఆ మొక్కజొన్న సుడుల్లో వేసుకున్నట్లయితే ఆ ఉసుక రాపిడికి లార్వాలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ పద్ధతిని కూడా పాటించినట్లయితే ఖర్చును తగ్గించి నల్లమ అవుతాం. కాబట్టి ఇప్పుడు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఈ సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే తప్పనిసరిగా మనం చాలా వరకు నివారించుకొని అధిక దిగుబడిని సాధించే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా తగ్గించుకున్న నల్లమ అవ్వడం అనేది జరుగుతుంది.

0: వరిలో ఉల్లికోడు యాజమాన్యం గురించి తెలుపు.
1: ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, వరి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు కాబట్టి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో ఉల్లికోడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు గమనించినట్లయితే వరి నాటు వేసుకున్న తర్వాత మనకు 30 రోజుల తర్వాత ఈ ఉల్లికోడు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు 30 నుంచి 50 రోజుల మధ్యలో దీని

0: యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే ఉల్లికోడు అనేది మనకు చూసుకున్నట్లయితే గొట్టాలు లాగా, గొట్టపు రోగం అంటాం, మనకు ఉల్లికాడ ఉల్లికాడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు గొట్టాలు అనేది రావడం జరుగుతుంది. వరిలో ఈ గొట్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి కంకులు అనేది రావు, కాబట్టి చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము కాండం తొలచు పురుగుకు ఏ విధంగా అయితే చెప్పామో అప్పుడే ఈ కార్బోఫిరాన్ గుళికలు, 3CG గుళికలను మనము వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉపయోగించే కార్బోఫిరాన్ 3CG గుళికలు కూడా మనకు వరి ఉల్లికోడుకు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కార్బోఫిరాన్ గుళికలు తప్పనిసరి ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే వరిలో వచ్చే ఉల్లికోడును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ దోమపోటు కూడా వరిలో నష్టం చేకూరుస్తుందా?
0: మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో కంకి వెళ్ళిన తర్వాత, అంటే పంట 60 రోజులు దాటిన తర్వాత ఉబ్బ వాతావరణము ఎక్కువగా ఉండే బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ దోమ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దోమ నివారణకు మనం నాటు వేసుకునేటప్పటి నుంచే సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు అంటే మనము నాటు వేసేటప్పుడు, వరి నాటు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొలాన్ని మొదటి నుంచే అడపాదడప ఆరబెడుతూ నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా యూరియా ఏ విధంగా అంటే ఎంత అయితే సిఫారసు చేస్తామో అదే సిఫారసు చేసిన మేరకే యూరియాను వేసుకోవాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనము వరిలో దోమకాటును మొదటి నుంచే నివారించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు పాటించిన తర్వాత కూడా మనము వరిలో ఈ దోమపోటును చూసుకున్నట్లయితే పంటలు మనకు 60 రోజుల తర్వాత ఈ దోమపోటు ఆకులు అనేది కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాండం అనేది, మొక్కలు అనేది పసుపు కలర్కు మారిపోయి కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పొలంలో మనము గమనించినట్లయితే అక్కడక్కడ చుడులు చుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పుడైతే అక్కడక్కడ మనకు పసుపు కలర్ మొక్కలు కనపడతాయో అప్పుడే మనము అక్కడికి వెళ్ళి మనం చూసుకొని దోమ ఉందా లేకపోతే వేరే దానివల్ల ఈ విధంగా అవుతుందా గమనించి మనము ఈ దోమను నివారణకు చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఈ వరి పొలంలో మనము దోమని గమనించినట్లయితే బిఫ్రోఫిజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పైమెట్రజన్ అనే మందును 120 గ్రాములు 1 ఎకరానికి కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దోమను కూడా వరిలో తప్పనిసరిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ గారు, ఈ అపరాల్లో కూడా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు?
0: మనకు అపరాళ్ళు ఈ ఎలినో పరిస్థితుల వల్ల ఈ సంవత్సరము పెసర, మినుము, అదేవిధంగా కంది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం పెసర, మినుము ప్రస్తుతము 30 రోజుల దశలో, అంటే శాకీయ దశ నుంచి మొగ్గ పూత దశలో మనకు పెసర, మినుము అనేది మన రాష్ట్రంలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనకు ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. మనకి ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే తామర పురుగులు, అదేవిధంగా పేన్ బంక, తెల్లదోమ ఎక్కువగా ఈ అపరాలలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆకుల వెనుక భాగాన నుండి, అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకులు తెల్లగా మెరిసి చన్నని గీతలు మనకు ఆకుల పైన గమనించడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగుల వల్ల మనకు పెసర, మినుముల్లో మనకు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపించజేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు నివారణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఫేట్ అనే మందును కూడా 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము అపరాలలో ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఈ పెసర, మినుములో మనకు పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పల్లాకు తెగులు వల్ల మనకు ఎక్కువగా నష్టం అనేది కూడా కలగజేయడం జరుగుతుంది. తెల్లదోమ వల్ల మనకు పల్లాకు తెగులు వస్తున్నది. కాబట్టి పల్లాకు తెగుల నివారణకు మనకు డైఫెంతురాన్ అనే మందును 1.25 గ్రాములు, అదేవిధంగా

0: ఎస్టామెప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారి చేసుకున్నట్లయితే అపరాలలో పెసర మినుములో మనం ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం నుంచి విచ్చేసి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని వానాకాలంలో చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहाँ
3: परम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల్లో వానాకాలంలో వచ్చే చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో ముందుగా గర్ల్ ఫ్రెండ్ చిత్రం నుంచి కుమార్ సాను ఉషా పాడిన పాట వింటారు. గీత రచన తైదల బాబు, సంగీతం అందించారు వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటన్ఫీడ్ బస్సీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్విక, రాజా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత, రోషిణి, ఉమా, మీనా కుమారి, పార్వతీబాయి, చోటా పురన్ పాసి, షాకీర్, సహజాది, ప్రవీణ్, రాంఫల్ పాసి, వెంకటేశ్వరరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై గర్ల్ ఫ్రెండ్ చిత్రంలోని ఈ పాట.

ప్రదీప్ కుమార్ పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుంచి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి ఇల్లుటూరి శ్రీనివాసరావు, కమల, దీప, వెంకటేశ్వర్లు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగరంగ గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై లైఫ్ ఆఫ్ రామ్ చిత్రం నుంచి ఈ పాట, క్షమించాలి, జాను చిత్రం నుంచి ఈ పాట.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత టిప్పు శాలిని సింగ్ల యుగళగీతానికి గీతరచన కులశేఖర్, సంగీతం హారీష్ జయరాజ్, చిత్రం ఘర్షణ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్స రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఘర్షణ చిత్రంలోని ఈ పాట.
3: చలి మను పరిమళం మనసుకి తొలివరం

వినిపించమంటూ ఇళ్లందు కాలరీస్ కలాసి బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, లీలా, కళ్యాణి చక్రవర్తి యాదవ్, అనూష, మారపల్లి కుమారస్వామి, సుజాత, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జుగల్ కిషోర్ కండిల్వాల్, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్ పోతాడ, సారయ్య, జాడి పెంటయ్య, షాకీర్, ఇంక వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఘర్షణ చిత్రం నుంచి శ్వేత పండిత్ పాడిన పాట, గీత రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం అందించారు మిక్కీజీ మేయర్.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. ఇప్పుడు వినండి గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహితీ అందించిన ఈ పాటను స్వరపరిచారు కెఎం రాధాకృష్ణన్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు, పద్మ, జ్యోషిక, హర్షిత, అకుల్ అర్జున్, నరేష్, విజయలక్ష్మి, రాజేష్, బబ్లు, పెద్దబైన సుధాకర్, లలిత, సిరి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి శ్రీరామచంద్ర పాడిన పాట వింటారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367577

0: 6757 వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కొరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత హ్యాపీ డేస్ చిత్రం నుంచి రంజిత్ సునీత సారథి పాడిన పాట, వనమాలి సాహిత్యం అందించిన ఈ పాటను స్వరపరిచారు మిక్కిజే మేయర్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపడ గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయ్, శవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాచలం గన్నవరం నుంచి సురేష్, మారేష్, మహేష్, మల్లేష్, షరీఫ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

రచ్చ చిత్రం నుంచి దీపు బృందం ఆలపించిన ఈ పాటకు గీతరచన చంద్రబోస్, సంగీతం అందించారు మణిశర్మ. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇప్పుడు వినండి హ్యాపీ వెడ్డింగ్ చిత్రం నుంచి హేమచంద్ర భార్గవి పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం తమన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెండుగొండ మండలం పోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఎల్ఆర్ఈశ్వరి పాడిన పాట విన్నారు. చిత్రం ప్రతిజ్ఞ పాలన. ఇప్పుడు వినండి ప్రజారాజ్యం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

మధురిమ ఆపాత మధురమైన సినీ గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నుతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నుతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఆరపల్లి స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారంలో బొప్పాయి సాగులో అనువైన రకాలు వివరాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమం తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 53వ భాగంలో కామినేని బసవశ్రీ ఉమాదేవి గారి కథానిక అనుభవం ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ఎంబీపీ స్కూల్ రేగల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీగీతాల కార్యక్రమం. రేపు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ పూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు